ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెచ్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 2వ రోజు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

0: FM Rainbow 101.9
1: ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్జే మీ వివి లక్ష్మి. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ మీకోసం పూరడాన్ని ముచ్చట్లతో ఈరోజుకు తగ్గ మంచిగా ఉపయోగపడే అంశాలతో మేము ముందుకు వచ్చేసింది మీ వేవి లక్ష్మి. అండ్ ప్రస్తుతం నిలయంలో సమయం 6:11 అంటే మనం ఉన్నాం క్షేత్రదర్శనంలో. అండ్ ఎంతో చక్కటి దేవాలయాలను ఎంతో చక్కటి ఇన్ఫర్మేషన్తో ప్రతి ఒక్కరికి అందజేయాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మేము ముందుకు చక్కటి దేవాలయం గురించి తీసుకొచ్చాను. అండ్ వెంటనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్. ఈలోపుగా గణేశుడి పాటతో మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్జీ మీ బేబీ లక్ష్మి. ఈరోజు మన క్షేత్ర దర్శనంలో మనం తెలుసుకోబోయే దేవాలయం ఆలయం ఏడుపాయల దుర్గమ్మ తల్లి దేవాలయం. ఎంతమంది వినుంటారు ఈ దేవాలయం గురించి? ఏడుపాయల వనదుర్గ భవానీ దేవాలయం తెలంగాణలోని మెదక్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అండి. ఈ ఆలయం సుమారుగా 12వ శతాబ్దానికి చెందినదిగా అధికారికంగా పేర్కొనబడింది. అలాగే మంచీర నది ఈ ప్రాంతంలో ఏడుపాయలుగా విడిపోయి ప్రవహించడం వల్ల ఈ ప్రాంతానికి ఏడుపాయలు అనే పేరు కూడా వచ్చింది. అలాగే ఈ ఆలయం ప్రకృతి అందాల మధ్య, అడవులు, రాతి నిర్మాణాల మధ్య ఉండడం అనేది నిజంగా ప్రత్యేకమైనది అని చెప్పుకోవాలి. ఎవరైనా దేవాలయాన్ని దర్శించుకోవాలి అనుకున్నప్పుడు ముందుగా స్వామివారి మీద ఉన్న భక్తితోనూ, మనసుకి కాస్త ప్రశాంతత దొరుకుతుంది అనే ఆశతోనూ దేవాలయాన్ని దర్శించుకుంటూ ఉంటాం. అలా ఏడుపాయల దుర్గమ్మ తల్లి దేవాలయం నిజంగా ప్రతి ఒక్కరికి ఓ చక్కటి ప్రశాంతతను, భక్తిని అందించే ఓ చక్కటి దేవాలయం అనుకోవచ్చు. అలాగే ఏడుపాయల క్షేత్రానికి సంబంధించిన స్థల పురాణం ప్రకారం మహాభారత కాలంలో ముడిపడి ఉంటుంది. జనమేజయుడు నిర్వహించిన సర్పయాగం, సప్త ఋషులు, గరుత్మంతుడు, భోగవతి నది ఇటువంటి అంశాలన్నింటితో కూడా ఈ క్షేత్రం గురించి పురాణగాథలు ప్రచారంలో ఉన్నాయి. అలాగే అమ్మవారు రాతి గుహలో వనదుర్గ భవానీ రూపంలో కొలువై ఉండడం అనేది ఇక అక్కడున్న భక్తుల యొక్క విశ్వాసము. అలాగే అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అదో చక్కటి ప్రశాంతత, ఒక భక్తి మార్గం అని చెప్పుకోవచ్చు. ఏమంటారు వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. మీకు బాగా తెలిసిన విషయం ఏంటి అంటే, ఏడుపాయల జాతర అయినా ప్రతి ఒక్కటి, ప్రతి ఒక్క దేవాలయానికి ఒక జాతర, ప్రతి ఒక్క దేవాలయానికి ఒక పండుగ అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా. మీ చుట్టుపక్కల ప్రతి ఒక్క దేవాలయంలో ఏ ఒక్క దేవాలయానికైనా సరే ప్రత్యేకమైన జాతరలు అనేవి ఉంటాయి. అలా ఏడుపాయల జాతర అనేది ఈ దేవాలయానికి చాలా ప్రాముఖ్యతనిస్తూ ఉంటుంది. ఏడుపాయల దుర్గమ్మ ఆలయంలో జరిగే మహాశివరాత్రి జాతర అనేది చాలా ప్రసిద్ధి చెందింది. అండ్ ఈ జాతరకు తెలంగాణతో పాటు కర్ణాటక వాళ్ళు, మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళు కూడా, ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. అండ్ జాతర సమయంలో ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారిపోతూ ఉంటాయి. అండ్ భక్తులు మంజీరా నదిలో పుణ్యస్నానం చేసి అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. అలాగే ఏడుపాయల దేవాలయానికి సంబంధించి భక్తి, పురాణ సాంప్రదాయం మరియు ప్రకృతి అందాల కలయికగా నిలుస్తుంది. ఏడుపాయలుగా ప్రవహించే మంజీరా నది ఈ క్షేత్రానికి ఒక ప్రత్యేక గుర్తింపును అందిస్తూ ఉంటుంది. అందువల్ల ఏడుపాయల దుర్గమ్మ దేవాలయం తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక మరియు పర్యాటక ప్రదేశాల్లో కూడా ఒకటిగా గుర్తింపు పొందింది.

ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಎಫ್ ಎಂ ರೈನ್ಬೋ 101.9 ರೈನ್ಬೋತೋ ಜೀವಿತಂ రంగులమయం విత్ ఆర్జే మీ లక్ష్మి. నువ్వెంత తిన్నా ఇంతే ఉంటావా? అస్సలు ఎందుకు లావు కావు? నువ్వు ఏం తినకపోయినా ఎందుకింత లావు అవుతున్నావు అనే మాటలు మనం బాగా వింటూ ఉంటాం కదా. మన శరీర ఆకృతి అనేది చాలా వరకు జన్యుపరమైన అంశాల మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే సహజంగా సన్నగా ఉండేవాళ్ళు అంత త్వరగా బరువు పెరగరు. అయితే స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, ఇటువంటి వల్ల కొన్ని మార్పులు అనేవి తీసుకురావచ్చట. బరువు తగ్గడం ఎంత కష్టమో కొంతమంది బరువు పెరగడం కూడా చాలా కష్టం. సరైన విధంగా మనం ప్రయత్నిస్తే ఖచ్చితంగా మనం సాధించవచ్చట. అయితే కొంతమంది బరువు తగ్గాలని ఎంత ట్రై చేస్తారో, మరి కొంతమంది పెరగాలని కూడా అంతే ట్రై చేస్తూ ఉంటారు. ఎక్కువగా ఫుడ్ తీసుకుంటూ ఉంటారు, ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్, సో ఇదంతా తీసుకుంటే వెంటనే లావు అయిపోతాము అని అనుకుంటారు. ఎలాంటి వర్కౌట్స్ లేకుండా హాయిగా రెస్ట్ తీసుకోవడం వంటి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అండ్ అయితే ఇవన్నీ చేసినప్పటికీ కూడా బరువు మాత్రం అస్సలు పెరగరు. దాన్ని చూసి చాలామంది నువ్వు చాలా లక్కీ, అసలు ఎంత తిన్నా సరే బరువు కానే కావు అంటూ, బరువు పెరగకపోయినా అన్హెల్దీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కారణంగా కూడా ఉండొచ్చట. ఇంటర్నల్గా మాత్రం కొలెస్ట్రాల్ పెరగడం అంటే జబ్బులు కానీ, లేదా ఇంటర్నల్గా మనకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, ఇది ఆ తర్వాత బయటపడడం కానీ జరుగుతూ ఉంటుందట. అందుకే కొంతమంది లావు కాకుండా ఉంటూ ఉంటారట. బట్ ఏదేమైనా లావు అవ్వాలి అవ్వకపోవడం అనేది పర్సనల్ విషయం కదా. ఎదుటి వాళ్ళని చూసి నువ్వెందుకు లావు అవ్వట్లేదు, నువ్వెందుకు ఇంత లావుగా ఉండడం ఉన్నావు అని అనడం అస్సలు మంచిది కాదు. అండ్ తప్పు కూడా ఏమంటారు. అయితే సరైన బరువు ఎక్కువగా సరే బరువు పెరగకపోవడానికి గల కారణాలు చాలానే ఉన్నాయట. జన్యుపరమైన కారణాలు ఉండొచ్చు, సరైన విధంగా ఆహారం తీసుకోకపోవడం కావచ్చు, ఎక్కువగా శారీరక శ్రమతో కూడిన లైఫ్ స్టైల్ కావచ్చు, ఎక్కువగా వర్కౌట్ చేయడం కావచ్చు. లేదా ఎవరైనా సరే బరువు పెరగాలి అనుకున్నప్పుడు ముందుగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఎందుకంటే మన బయట ఏం జరుగుతుందనేది మనం చూడగలుగుతాం, కానీ ఇంటర్నల్గా మన శరీరంలో ఏమవుతుంది అనేది మనకు తెలియదు. కాబట్టి ముందు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. మిమ్మల్ని వాళ్ళు చెక్ చేసి ఎందుకు బరువు పెరగట్లేదు, మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా లేదా ఇవన్నీ చెక్ చేసి కనుక్కున్న తర్వాత దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా మీ ఎత్తుకు తగ్గ వెయిట్ ఎంత ఉండాలి, అసలు ఏం తినాలి, ఎంత వర్కౌట్ చేయాలి, ఇలాంటి పోరాడనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. బరువు పెరగాలి అనుకుంటే ముందుగా సరైన ఆహారాన్ని తీసుకోవాలి. తినే ఆహార పరిమాణం కూడా చాలా ముఖ్యం. ఒకేసారి ఎక్కువ ఫుడ్ కాకుండా రోజుకి 5 నుంచి 6 సార్లు కూడా కొద్ది కొద్దిగా తినాలి అని చెప్తున్నాయి అధ్యయనాలు. దీంతో మీ కడుపు నిండుతుంది, ఎలాంటి సమస్య లేకుండా బరువు కూడా పెరుగుతారట. మనం ఎక్కువగా ఫుడ్ తీసుకుంటే త్వరగా బరువు పెరుగుతూ ఉంటాం సడన్గా ఎక్కువగా మోతాదులో మన శరీరానికి పట్టించాలి అనుకుంటే. అయితే తినమన్నాం కదా అని జంక్ ఫుడ్ వంటివి అస్సలు తినొద్దు. పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అలాగే కూల్ డ్రింక్స్ కానీ చిప్స్ కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టేయాలి. ఏవైతే న్యాచురల్గా కాకుండా అన్యాచురల్గా ప్రిపేర్డ్గా ఉన్నాయో వాటన్నింటినీ కాస్త పక్కన పెడితే, తినమన్నాం కదా కొంచెమే తింటున్నాను లాభ అవ్వట్లేదు అనుకుంటే ఏం తినమన్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. మీకు ఆకలి ఎక్కువ తక్కువగా ఉంటే రోజుకి 5 నుంచి 6 సార్లు అయినా సరే కొద్ది కొద్దిగా మీకు సమయం దొరికినంత వరకు తినాలి. భోజనానికి ముందు తర్వాత లిక్విడ్స్ తీసుకోవాలి. అంటే భోజనానికి ముందు ఆ తర్వాత లిక్విడ్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి. అండ్ భోజనంతో పాటు అస్సలు తీసుకోకూడదట. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ అవసరమైనంత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. అందులోనూ ఓట్స్ అండ్ గ్రెయిన్స్ని తీసుకుంటే చాలా మంచిదట.

వీటిని నీటితో కాకుండా పాలతో కలిపి తయారు చేసుకుంటే ఇంకా మంచిది అంటున్నారు. అందులో తేనె, డ్రై ఫ్రూట్స్, నట్స్ అవన్నీ కలిపి తింటే ఇంకా బెటరట. అందులోనూ జంక్ ఫుడ్కి దూరంగా ఉంటూ అవకాడో, నట్స్ వంటి పోషకాలు ఎక్కువగా తీసుకుంటే ఇంకా మంచిది. ఆలివ్ ఆయిల్ కానీ నట్స్ కానీ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ ఇవన్నీ హెల్దీ ఆయిల్స్తో సలాడ్స్ తయారు చేసుకొని తినండి. అయితే ఏవైనా సరే తక్కువ పరిమాణంలో తీసుకుంటే, అంటే డాక్టర్ ఎంతవరకు చెప్తున్నారు, ఏదైనా సరే అండి అతిగా తీసుకున్నాము అంటే అది ఖచ్చితంగా అనారోగ్యం పాలు చేస్తుంది మన శరీరానికి. కాబట్టి మన శరీరానికి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. తొందరగా లావు పెరగాలి అని చెప్పి ఎక్కువగా ఫుడ్ తీసుకున్నా సరే, లేదా తొందరగా తగ్గిపోవాలి అని ఎక్కువగా వర్కౌట్ చేసినా సరే, ప్రస్తుతానికి మీకు కాస్త ఆనందాన్ని ఇచ్చే విధంగా మీ శరీర ఆకృతి అనేది మారొచ్చేమో, కానీ ఖచ్చితంగా ఇంటర్నల్గా మన శరీరం అనేది ఇబ్బంది పడుతూ ఉంటుంది, అనారోగ్యం పాలు ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కాస్త నెమ్మదిగా అయినా పర్వాలేదు శరీరాన్ని మార్చుకోవచ్చు, కానీ ఎక్కువ అస్సలు ఇబ్బంది పెట్టకండి. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9.

0: ఏ నేహ ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి
1: హే దేర్, డు యు అగ్రీ విత్ మీ దట్ సమ్ ఎమోషన్స్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్, దే కెన్ ఓన్లీ బి టేస్టెడ్. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.

సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7,

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది అక్కరాజు నిర్మల్. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వాద్నగర్ నుంచి వారణాసికి సేవాయాత్ర చేస్తున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. శాంతి భద్రతలకు కలుగుతున్న ముప్పులను పరిష్కరించడంలో భద్రతా మండలి అసమర్థత కనిపించడమే కాక సంస్కరణల ఆవశ్యకత తెలియజేస్తుందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో పూర్తిస్థాయి ఉత్పత్తి జరగకపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధికారులను ప్రశ్నించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డి విద్యుత్ శాఖపై జరిగిన సమీక్షలో ఈ విద్యుత్ కేంద్రానికి G9 బొగ్గు అవసరమని, సింగరేణిలో అది లభ్యం కాదని అధికారులు తెలిపారు. దీంతో మహానది కోల్ ఫీల్డ్స్ కోల్ ఇండియా నుంచి బొగ్గు కొనుగోలు చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

చర్చించాలని సీఎం ఆదేశించారు. దసరాలోపు పూర్తిస్థాయి ఉత్పత్తి సాధించాలని స్పష్టం చేశారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు జరిగే ఈ సదస్సు కోసం సచివాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. దాదాపు 10 ప్రత్యేక అధికారుల కమిటీలు మంత్రుల నేతృత్వంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ను ఏర్పాటు చేశారు. ఇంటి ముంగిటే పౌరసేవలు అందించే మీ సేవ డోర్ డెలివరీ సర్వీసెస్ను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు బాగ్లింగంపల్లిలో ప్రారంభించారు. 1100 టోల్ ఫ్రీ నెంబర్ లేదా మీ సేవ పోర్టల్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుని జనన మరణ ధృవీకరణ పత్రాలు, ఆదాయ కుల నివాస సర్టిఫికేట్లు, ఈసీ కాపీలు వంటి సేవలు ఇంటి దగ్గరే అందిస్తారు. తెలంగాణ హైకోర్టుకు రేపు సెలవు ప్రకటించింది. గణేష్ నిమజ్జన శోభాయాత్ర కారణంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని హైకోర్టు కోర్టులకు ఈ సెలవు వర్తిస్తుంది. దీనికి బదులుగా డిసెంబర్ 5 పనిదినంగా ప్రకటించారు. ఆసియా క్రీడల్లో పురుషుల స్కీట్ బృంద విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న అనంత్జీత్ సింగ్ నరుక, భవతేజ్ సింగాల్, మీరాజ్ అహ్మద్ ఖాన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 9 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్జే మీ లక్ష్మి. ఇప్పుడున్న జనరేషన్లో ఆధునిక జీవన శైలిలో ముఖ్యంగా బరువు తగ్గుతూ ఫిట్గా ఉండాలనుకోవడం అమ్మాయిలకు పెద్ద సవాలి అనుకోవచ్చు. కొన్ని కొన్ని ప్రెషర్స్ వల్ల కావచ్చు, సిచ్యువేషన్స్ వల్ల కావచ్చు, అనుకునే విధంగా జీవితాలు మారిపోవడం వల్ల కావచ్చు, ఇలా ఫిట్గా ఉండాలి అనేది నిజంగా పెద్ద సవాలేనండి. పొద్దున్నే లేచి జిమ్కి వెళ్ళి బరువులు ఎత్తడం కానీ, ఆయాసం తెప్పించే వర్కౌట్లు చేయడం కానీ అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఇల్లు, ఉద్యోగం, పిల్లల బాధ్యతలతో, ఊపిరి సెలపని పనులతో బిజీగా ఉండే ఆడవాళ్ళకైతే ఇది మరీ కష్టం అనుకోండి. అయితే అలాంటి వాళ్ళు ఎలాంటి శారీరక శ్రమ లేకుండా కేవలం నడకతోనే బరువు తగ్గి ఆరోగ్యంగా ఉండొచ్చట. దాన్ని లింపాటిక్ వాకింగ్ అని అంటున్నారు నిపుణులు. బాలీవుడ్ నటి ఆలియా భట్ నుంచి చాలామంది సెలబ్రిటీలు ప్రస్తుతం ఈ పద్ధతిని అనుసరిస్తున్నారటండో. అసలు ఏంటి ఈ లింపాటిక్ వాకింగ్ అంటే, దీనివల్ల ప్రయోజనాలు ఏంటి అంటే, మన శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థలాగే లింఫాటిక్ వ్యవస్థ కూడా ఒకటి ఉంటుంది. అయితే ఇది శరీరంలో వ్యర్థాలని, విష పదార్థాలని బయటకు పంపి మన శరీరానికి రక్షణగా ఉంటుంది అండ్ రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అయితే శరీరంలో రక్త సరఫరాకి గుండె ఉన్నట్లు ఈ లింఫ్ ఫ్లూయిడ్స్ పంపిణీ చేయడానికి కూడా మన లోపల ప్రత్యేక వ్యవస్థ అంటూ ఏమీ ఉండదట. మనం మన ఆరోగ్యానికి సంబంధించిన కదలికలు కావచ్చు, మనం నడిచేటప్పుడు కండరాల కదలికలు తీసుకునే శ్వాస ద్వారా మాత్రమే శరీరం వీటి ప్రసరణ అనేది జరుగుతూ ఉంటుంది. అయితే గంటల తరబడి ఈ అంటే ఈ వ్యవస్థలోనే ఉండాలి, లేక ఈ పని మాత్రమే చేయాలి, లేదా ఇది మాత్రమే చేసుకుంటూ కూర్చుంటే తగ్గిపోతుంది అనుకునేది మాత్రం అసలు కానే కాదు. శరీరంలో నీరు తగ్గడం కానీ లేదా కడుపు ఉబ్బరం కానీ సమస్యలన్నీ వస్తూ ఉంటాయట. అది ఏ పనిగా ఏ పని చేసినా సరే కాస్త మార్చుకుంటూ, మనం ఏ పని చేసినా సరే కొంత బ్రేక్ ఇవ్వాలి. కూర్చొని మాట్లాడుతూ ఉన్నామా లేదా కూర్చొని వర్క్ చేస్తూ ఉన్నామా, అదే పనిగా ఏదైనా ఒక వర్క్

0: చేస్తూ ఉన్నాము అంటే కాస్త శరీరానికి ఇబ్బందినట అయి ఉంటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నెంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మనం కొంత వయసు వచ్చే వరకు కానీ ఈ మధ్య అయితే చిన్నపిల్లలు ప్రతి ఒక్కదానికి మర్చిపోతూ ఉన్నారు. అరేరే మర్చిపోయా అనేది ఒకప్పుడు ఒక వయసు వచ్చాకే మాట వినేవాళ్ళం, కానీ ఇప్పుడు 20లో ఉన్న వాళ్ళే చిన్న చిన్నవి గుర్తుపెట్టుకోలేకపోతున్నారు అంతేనా, లేదా ఏకాగ్రత నిలపలేకపోతున్నారు, ఒకే పని సరిగా చేయలేకపోతూ ఉన్నారు, ఇంకొక పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు చేస్తున్న పనిని మర్చిపోతూ ఉన్నారు కదా. ఇలా నెలసరి అనారోగ్యాలతో ఇలా ఏది సంబంధం లేకుండా ఊరికే అలసిపోతూ ఉన్నారు కూడా. రాత్రంతా నిద్రపోయినా సరే ఇదే పరిస్థితి. ఎందుకు ఇలా అంటే బ్రెయిన్ బర్న్అవుట్ అంటున్నారు ఇప్పుళ్ళందరూ కూడా. చదువులు, ప్రాజెక్టులు, వెంటనే ఉద్యోగాలు అంటూ పరుగు తీస్తున్న అమ్మాయిలు చాలామంది ఉన్నారు. అలాగే వాళ్ళ సిచ్యువేషన్ కూడా సరిగా లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ క్రమంలో పదే పదే పలకరించే నోటిఫికేషన్లో విరామం, పని ఏదైనా సరే ఖచ్చితంగా ఫోన్కి అతుక్కుపోవడం అనేది ఇప్పుడు చాలా అలవాటైపోయింది. ఇవన్నీ వెరసి మెదడును అలసిపోయేలా చేస్తున్నాయట. నోటిఫికేషన్లు ఇవన్నీ కూడా మాటి మాటికి దృష్టి మరలుతూ ఉంటూ ఉంటుంది, ఏకాగ్రత అనేది సన్నగిలుతూ ఉంటుంది. దీర్ఘకాల ఒత్తిడి కూడా దీనివల్ల దీనికి తోడై మెమరీ ప్రభావం అనేది పడుతుంటుందట. కాబట్టి బ్రెయిన్ బర్న్అవుట్ బారిన పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో మేల్స్ అండ్ ఫీమేల్స్ ప్రతి ఒక్క దానికి ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందా, ఏదైనా మెసేజ్ వచ్చిందా అని ప్రతిసారి చేస్తున్న పనిని వెంటనే టర్న్అవుట్ చేయడం వల్ల బ్రెయిన్ బర్న్అవుట్ అవుతూ ఉంటుందట. అండ్ త్వరగా అర్ధఫలితమే చిన్న వయసులోనే మర్చిపోవడం కానీ, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం కానీ, చిరాకుగా అనిపించడం, త్వరగా అర్థం చేసుకోలేకపోవడం, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయట. వీటన్నింటి నుంచి తప్పించుకోవాలి అంటే ఖచ్చితంగా విశ్రాంతి మీద దృష్టి పెట్టాలి, చేస్తున్న పని మీద కాదు. కేవలం 7 గంటల నిద్ర అసలు సరిపోదు. పని మధ్యలో తప్పక చిన్న చిన్న విరామాలు తీసుకోవాలి. వీలైనంత వరకు నోటిఫికేషన్లకు దూరంగా ఉండాలి. నోటిఫికేషన్స్ అంటే మరి ఏదో అనుకున్నారు, ఫోన్లకు సంబంధించి మనకి ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందంటే వెంటనే ఫోన్ ఓపెన్ చేస్తాం, చకచక ఫోన్ ఓపెన్ చేసి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకున్న తర్వాత మళ్ళీ పనిలో నిమగ్నం అయిపోతూ ఉంటాం. అండ్ ఈలోపుగా ఇంకొక నోటిఫికేషన్ వచ్చింది అంటే అందులో ఇన్వాల్వ్ అయిపోయి కొన్నిసార్లు ఫోన్ పట్టుకున్న తర్వాత వదిలిపెట్టడానికి కొద్ది క్షణాలు, కొద్ది నిమిషాలు, కొద్ది గంటలే పట్టొచ్చు కదా. కాబట్టి ఏదైనా పని చేస్తున్నప్పుడు కొంచెం ఫోన్ని పక్కన పెట్టేసి, మన పని కంప్లీట్ అయిపోయిందా, ఈ టైంలో ఫోన్ పట్టుకుందాం, ఈ టైంలో ఫోన్ని పట్టుకొని ఈ టైంలో చెక్ చేసుకుందాం అని మాత్రమే శ్రద్ధగా ఉండండి. కానీ ప్రతిసారి అవతల వాళ్ళు ఏదో ఇబ్బంది పడుతున్నారు, అవతల వాళ్ళు ఏదో రిప్లై కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని ప్రతిసారి మీరు ఫోన్ని చెక్ చేస్తూ ఉన్నారు అంటే ప్రతి ఒక్కరికి కూడా బర్న్అవుట్ అయిపోతూ ఉంటుంది. ప్రతి ఒక్కరిది బ్రెయినే కదా, ప్రతి ఒక్కరిది ఆరోగ్యమే కదా అని ఉంటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9.

0: ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బో తో జీవితం రంగులమయం నిలయంలో సమయం 9 గంటలుగా వస్తుంది. మరికొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.
1: విద్యుత్ సరఫరాలో ఆటంకాలు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. విద్యుత్ శాఖపై ఎంసీఆర్ హెచ్ఆర్డీలో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ అన్ని థర్మల్ కేంద్రాలు పూర్తి స్థాయి సామర్థ్యంతో ఉత్పత్తి చేయాలన్నారు. అవసరానికి తగినట్లు విద్యుత్ సరఫరా జరగాలని, విద్యుత్ కొనుగోలు చేయాలని, జెన్కోకు సింగరేణి నాణ్యమైన బొగ్గు సరఫరా చేయాలని సూచించారు. అల్పపీడన ప్రభావంతో ఖమ్మం జిల్లాలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు ఈరోజు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ జిల్లాల్లో కూడా పాఠశాలలకు ఈరోజు సెలవు ప్రకటించారు. రాష్ట్రంలో పేద విద్యార్థులు చదువుకునేందుకు ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలనే కుట్రలు మానుకోకపోతే విద్యార్థి ఉద్యమాలు ఉవ్వెత్తున లేస్తాయని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతోనే రాష్ట్రంలో కరవు పరిస్థితులు ఏర్పడ్డాయని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ఆరోపించారు. ఆదిలాబాద్ రిమ్స్లోని నవజాతి శిశు సంరక్షణ విభాగంలో జరిగిన అగ్ని ప్రమాదంపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్పందించింది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, భద్రతా ఏర్పాట్లు, సహాయక చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జస్టిస్ షమీం అక్తర్ నేతృత్వంలోని కమిషన్ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. గణేష్ ఉత్సవాల సందర్భంగా ఖైరతాబాద్ బాలాపూర్ మండపాల వద్ద మహిళలు, యువతల భద్రత కోసం షీ టీమ్స్ విస్తృతంగా మోహరించాయి. సెప్టెంబర్ 14 నుంచి 23 వరకు ఈవిటీజింగ్, అభ్యంతరకర ప్రవర్తనకు పాల్పడిన 1530 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 700

24 మందికి వెరిఫికేషన్ అనంతరం కౌన్సిలింగ్ ఇచ్చి హెచ్చరించి వదిలిపెట్టారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో రేపు జరిగే గణేష్ నిమజ్జనానికి పోలీస్ మున్సిపల్ యంత్రాంగాలు విస్తృత ఏర్పాట్లు చేశాయి. పలు జోన్లలో 39 నిమజ్జన కేంద్రాలు సిద్ధం చేశారు. 84 కేన్లు 168 గణేష్ యాక్షన్ టీంలు సిద్ధంగా ఉండగా 1,356 మంది పారిశుద్ధ్య సిబ్బంది 3 షిఫ్టుల్లో సేవలందించనున్నారు. నిమజ్జన కేంద్రాల్లో ఈతగాళ్లు, పడవలు, ప్రాణరక్షణ పరికరాలు, వైద్య బృందాలు, అంబులెన్స్లు అందుబాటులో ఉంచారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటనుండటంతో హైదరాబాద్తో సహా పలు తెలంగాణ జిల్లాల్లో మోస్తరు జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లుండి ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు, దక్షిణ జిల్లాల్లో మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNewsHYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 10 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఒకవేళ ఎండ బాగా ఉంది అని బయటకు వెళ్లకుండా ఎక్కువగా ఎండలో తిరగకపోయినా చర్మానికి ట్యాన్ పట్టడం, కాస్త గరకగా మారడం అనేది ఉంటుంది. ఇలా ఏజింగ్ సంకేతాలు అన్నమాట ఇవన్నీ కూడా. మనం నేరుగా ఎండలోకి వెళ్ళకపోయినా సరే ఇండోర్ లైట్లు, సిస్టమ్ స్క్రీన్ల నుంచి వచ్చే ఆ విజువల్ లైట్ కానీ ఇతరత్ర లైట్ల వల్ల కూడా ఇలా కావచ్చు. దీనివల్ల త్వరగా వృద్ధాప్య లక్షణాలు కూడా కనిపిస్తాయటండోయ్. సో మరి దీనికి ఉపశమనం ఏంటి అంటే, మనం ఎలాగైనా సరే ఖచ్చితంగా చర్మానికి సపోర్ట్ ఇచ్చే కొలాజన్ కానీ, ఎలాస్టిక్ టిష్యూ దెబ్బతిని చర్మం త్వరగా ముడతలు పడడం కానీ, రంగు మారడం కానీ కనిపిస్తూ ఉంటుంది. ఈ సమస్య నివారించడానికి ఎండ తగిలే ముఖం కానీ లేదా చేతులు మెడ భాగాల మీద కానీ ఈ బ్రాడ్ స్టెక్టస్ సన్స్క్రీన్ ఏదైతే ఉంటుందో దాన్ని రాసుకోవాలన్నమాట. అలాగే ప్రతి 4 నుంచి 5 గంటలకు ఒకసారి తిరిగి రాసుకోవడం అనేది చేస్తూ ఉండాలి ఈ బ్రాడ్ స్పెక్ట్రమ్ స్క్రీమ్ ఏదైతే ఉందో. అలాగే చర్మం గరుకుగా తగ్గడానికి ఏహెచ్ఏ బిహెచ్ సీరంలను వారానికి 2-3 సార్లు చర్మం స్పందించే తీరును బట్టి వాడుకోవాలి. అండ్ కొలాజిన్ క్షీణతను తగ్గించి చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి రెటినాల్ను రాత్రిపూట మాత్రం ఉపయోగించవచ్చు అన్నమాట. సో మీ శరీరానికి తగ్గట్టుగా ఏదైతే క్రీమ్ ఉంటుందో, సో ఆ సన్స్క్రీన్ని వాడటం వల్ల కాస్త చర్మాన్ని కాపాడుకోవచ్చు అంటున్నాను నిపుణులు. సో ఎంత ఏజ్ మారిపోయినా సరే ఆ న్యాచురాలిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది, కాబట్టి దాన్ని కాపాడుకోవడం మన బాధ్యత కదా ఉంటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: అనుకుంటే ఈ అజీవ్ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా. ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటది.
0: అదేంది మామ, నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామ, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామ నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

సంగీతం మణిశర్మ, రచన అనంత శ్రీరామ్, ఆలపించిన వారు సాహితీ చాగంటి అండ్ ధనుంజయ్. చెన్నై లవ్ స్టోరీ నుంచి చక్కటి పాట విన్నారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. నిలయంలో సమయం 9:30 కావస్తుంది. 20th ఎడిషన్ ఆఫ్ ఏషియన్ గేమ్స్ 2026 టు బి హెల్డ్ ఇన్ జపాన్. పీరియాడిక్ ఎఫ్ఎం అప్డేట్స్ వింటారు.

0: వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: ಆಗ ಚಲೆಗಾ ಹುಂದಿ ದುಪ್ಪಟಿ ಕಪ್ಪಂಡ್ರ.
1: వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్జీ మీ లక్ష్మీ.

0: కొన్నిసార్లు మనం ఏం చేయాలి అనుకున్నా, కొన్నిసార్లు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నా, పరిస్థితులు అటు ఇటు అవ్వచ్చు, తారుమారవ్వచ్చు, అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోవచ్చు. బట్ ఎలాంటి సిచ్యువేషన్లో అయినా, ఏ పరిస్థితుల్లో అయినా, మనం మనం చేయాలనుకున్న పని మీద కాస్త కాన్సన్ట్రేటెడ్గా, ఏకాగ్రతగా కొంచెం సమయం తీసుకొని ఆలోచించి నిర్ణయం తీసుకున్నాము అంటే ఏ పనినైనా సరే చక్కబెట్టవచ్చు కొంచెం స్మైల్తో. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ నిలయంలో. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.
1: వినియోగదారుల సౌకర్యార్థం ఈ నెల 27వ తేదీ ఆదివారం నాడు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు తెరిచి ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 28 నుంచి 30 వరకు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తలపెట్టిన 3 రోజుల దేశవ్యాప్త సమ్మెను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్ రిమ్స్ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన 3 శిశువుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ మొత్తాన్ని ఇస్తామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనసింహ ప్రకటించారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 కేవలం పెట్టుబడుల సమీకరణకే పరిమితం కాకుండా తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచానికి చాటేలా ఉండాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అధికారులకు సూచించారు. బతుకమ్మ ప్రాశస్త్యం, ప్రత్యేక వంటకాలు ప్రధానంగా ఆకట్టుకునేలా సాంస్కృతిక శాఖ సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని, G20 బ్రిక్స్ సమ్మిట్ల తరహాలో సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ప్లాన్ చేయాలని ఆదేశించారు. గణేష్ నిమజ్జన మహాశోభాయాత్రకు హైదరాబాద్ సిటీ పోలీసులు సర్వసన్నద్ధమయ్యారు. ఈ నెల 25న బాలాపూర్ నుంచి జరిగే తుది శోభాయాత్రను 10,000 CC కెమెరాలు, 24 డ్రోన్లతో బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తారు. బందోబస్తుకు 20,000 మంది సిబ్బందికి తోడు 4 RAF, 2 CRPF కంపెనీలను మోహరించారు. 14,929 మండపాలకు అనుమతులివ్వగా ఇప్పటివరకు 32,878 విగ్రహాల నిమజ్జనం పూర్తయింది. సరిహద్దు భద్రతా దళం సహకారంతో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా రవాణా అవుతున్న 12 కేజీల బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ స్వాధీనం చేసుకుంది. సరిహద్దు బంగారం అక్రమ రవాణాను అరికట్టేందుకు భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి అనేక దాడులు నిర్వహించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకుంటున్న బీహార్, బెంగాల్లోని వివిధ ప్రాంతాల నుంచి 17 కోట్ల రూపాయల విలువైన సుమారు 12 కేజీల విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. భారత ఆహార భద్రత ప్రమాణాల అథారిటీ ఉప్పు, చక్కెర లేదా కొవ్వు అధికంగా ఉండే ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై ఫ్రంట్ ఆఫ్ ప్యాక్ న్యూట్రిషన్ లేబులింగ్ను ఒకే దశలో అమలు చేయాలని ప్రతిపాదించింది. నిర్దేశిత పరిమితిని మించి పోషకాన్ని పేర్కొంటూ అటువంటి ఉత్పత్తుల ముందు భాగంలో ఎరుపు రంగు షట్కోన హెచ్చరికల లేబుల్ను ఉంచాలని ప్రతిపాదించారు. చైనా

నుంచి దిగుమతయ్యే తక్కువ ధర కలిగిన డెకార్ పేపర్ సరఫరా నుంచి దేశీయ తయారీదారులను రక్షించేందుకు భారత్ దానిపై యాంటీ డంపింగ్ సుంకాన్ని వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించింది. డిసెంబర్ 2021లో రెవెన్యూ శాఖ టన్నుకు 110 డాలర్ల నుంచి 540 డాలర్ల పరిధిలో ఈ సుంకాన్ని 5 ఏళ్ల కాలానికి విధించింది. సుంకం విధింపును 2027 మార్చి 26 వరకు పొడిగిస్తూ ఆ శాఖ నోటిఫికేషన్ సవరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఆర్న్యూస్_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా.

0: అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: FM Rainbow 101.9.
2: और साथियों आकाशवाणी के उसी एफएम रेनबो 101.9 पर आप सुन रहे हैं आपका अपना प्रोग्राम नमस्ते हेलो आदाब. आपकी धड़कनों पर जीती आरजे प्रीति के साथ ट्राइलिंगुअल प्रोग्राम. और अब आगे बढ़ूं तो भाई गणपति बप्पा मोरया है ना, तो ये मोरया गोस्वामी जो है उनकी बात हम करते हैं. तो मोरया का रहस्य आपके साथ मैं साझा करूँ तो साथियों, महाराष्ट्र में एक महान गणेश भक्त हुए हैं संत मोरया गोस्वामी. जी हाँ, आपने कई बार आरती में भी सुना होगा गोसावी नंदन निशिदिन गुण गावे. यस, वही मोरया गोसावी. तो उनकी गणपति भक्ति इतनी गहरी थी कि वे दर्शन के लिए ना मोरगांव जाया करते थे. परंतु जैसे जैसे उम्र बढ़ी सफर मुश्किल हुआ और यहीं से जुड़ी एक प्रसिद्ध भक्ति परंपरा की कहानी. मान्यता है कि गणपति ने उन्हें संकेत दिया कि अब इतनी दूर आने की आवश्यकता नहीं, मैं तुम्हारे पास आऊँगा. कथा के अनुसार इसके बाद में चिंचवड़ में गणपति की प्रतिमा मिलने और वहां उनकी उपासना शुरू होने की परंपरा जुड़ी. मोरया गोसावी की गणपति भक्ति इतनी प्रसिद्ध हुई कि धीरे धीरे गणपति बप्पा मोरया का जय घोष उनकी स्मृति से भी जुड़ गया. तो अगली बार साथियों, जब भी आप बोले गणपति बप्पा मोरया, तो समझिए ये सिर्फ जयकारा नहीं, भगवान और उनके भक्त दोनों को याद करने का एक तरीका है. भगवान ने स्वयं को जो है अपने भक्त के पीछे रख दिया. इसे कहते हैं भाई आज की भाषा में VIP ट्रीटमेंट. क्यों? एक बार आप हम सभी प्रेम से बोलें गणपति बप्पा मोरया.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో పూర్తిస్థాయి ఉత్పత్తి జరగకపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధికారులను ప్రశ్నించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో విద్యుత్ శాఖపై జరిగిన సమీక్షలో ఈ విద్యుత్ కేంద్రానికి G9 బొగ్గు అవసరమని, సింగరేణిలో అది లభ్యం కాదని అధికారులు తెలిపారు. దీంతో మహానది కోల్ ఫీల్డ్స్, కోల్ ఇండియా నుంచి బొగ్గు కొనుగోలుకు చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో చర్చించాలని సీఎం ఆదేశించారు. దసరాలోపు పూర్తిస్థాయి ఉత్పత్తి సాధించాలని స్పష్టం చేశారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. December 7 to 9 వరకు జరిగే ఈ సదస్సు కోసం సచివాలయం సన్నాహక సమావేశం నిర్వహించారు. దాదాపు 10 ప్రత్యేక అధికారుల కమిటీలు మంత్రుల నేతృత్వంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ను ఏర్పాటు చేశారు. ఇంటి ముంగిటినే పౌర సేవలు అందించే మీ సేవ డోర్ డెలివరీ సర్వీసెస్ను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు బాగ్లింగంపల్లిలో ప్రారంభించారు. 1100 టోల్ ఫ్రీ నెంబర్ లేదా మీ సేవ పోర్టల్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుంటే జనన మరణ ధృవీకరణ పత్రాలు, ఆదాయ కుల నివాస సర్టిఫికేట్లు, ఈసీ కాపీలు వంటి సేవలను ఇంటి దగ్గరే అందిస్తారు. ఆదిలాబాద్ రిమ్స్లోని నవజాత్ శిశు సంరక్షణ విభాగంలో జరిగిన అగ్ని ప్రమాదంపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్పందించింది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, భద్రతా ఏర్పాట్లు, సహాయక చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జస్టిస్ షమీం అక్తర్ నేతృత్వంలోని కమిషన్ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించింది. గణేష్ ఉత్సవాల సందర్భంగా ఖైరతాబాద్, బాలాపూర్ మండపాల వద్ద మహిళలు, యువతుల భద్రత కోసం షీ టీమ్స్ విస్తృతంగా మొహరించాయి. September 14 to 23 వరకు ఈవిటీజింగ్, అభ్యంతరకర ప్రవర్తనకు పాల్పడిన 1530 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 724 మందికి వెరిఫికేషన్ అనంతరం కౌన్సిలింగ్ ఇచ్చి హెచ్చరించి వదిలిపెట్టారు. తెలంగాణ హైకోర్టు రేపు సెలవు ప్రకటించింది. గణేష్ నిమజ్జన శోభాయాత్ర కారణంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని హైకోర్టులు, ఇతర కోర్టులకు ఈ సెలవు వర్తిస్తుంది. దీనికి బదులుగా December 5 పనిదినంగా ప్రకటించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి

0: ఎఫ్ఎం రెయిన్బో 101.9
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
3: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

0: ರೇನ್ಬೋ 101.9
1: ಅಂಡ್ ಫ್ರೆಂಡ್ಸ್, ರೇನ್ಬೋ ಎಫ್ಎಂ 101.9 ಪರ್ ಆಪ್ ಸುನ್ ರಹೆ ಆಪ್ಕಾ ಅಪ್ನಾ ಪ್ರೋಗ್ರಾಮ್ ನಮಸ್ತೆ ಹಲೋ ಆದಾಬ್, ಆಪ್ಕೆ ದರ್ಕನ್ ಬಜತಿ ಆರ್ಜೆ ಪ್ರೀತಿ ಕಸ. ನೌ ఒక రైల్వే స్టేషన్లో నేను మహారాష్ట్రలో ఉన్నాను, గుజరాత్లో ఉన్నాను. అన్ని కన్ఫ్యూజన్ వచ్చింది అనుకోండి. ట్రైన్ ఎక్కడి నుండి వస్తుంది అని కాదు, మీరు కూర్చున్న ప్లేస్ ఏ రాజ్యం అని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇది ఏదో కామెడీ సీన్ కాదండి, నిజంగా. అవును, నిజంగా నవాపూర్ రైల్వే స్టేషన్లో ఇట్లా ఉంది. మనం రైల్వే స్టేషన్ అంటే ఏమి ఎక్స్పెక్ట్ చేసుకుంటాం? ట్రైన్, ప్లాట్ఫామ్, టికెట్ కౌంటర్, చాయ్ షాప్, అంతే కదా. కానీ నవాపూర్ రైల్వే స్టేషన్లో ఒక స్పెషల్ ట్విస్ట్ ఉంది. ఈ స్టేషన్ మహారాష్ట్ర, గుజరాత్ రెండు రాజ్యం సీమ మీద ఉంది. ఇది ఎలా జరిగిందంటే, 1 May 1960 మహారాష్ట్ర, గుజరాత్ రెండు వేరే రాజ్యాలుగా ఏర్పడిన తర్వాత రాజ్య సీమ ఈ స్టేషన్ అక్కడ నుంచి వెళ్ళింది, ఈ స్టేషన్ దగ్గర నుంచి వెళ్ళింది. అందుకే స్టేషన్లో ఒక యెల్లో లైన్ కూడా ఉంది. ఆ యెల్లో లైన్ రెండు రాజ్యం సీమ ఎక్కడుందో చూపిస్తుంది. కానీ అసలైన మజా ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. ప్లాట్ఫామ్ మీద ఒక వుడెన్ బెంచ్ ఉంది. ఆ బెంచ్లో ఒక భాగం మహారాష్ట్రలో, ఇంకొక భాగం గుజరాత్లో. అంటే ఆ బెంచ్ మీద కూర్చున్నప్పుడు, అరే నేను ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నానా లేకపోతే గుజరాత్లో ఉన్నానా, అలా మనము గుర్తించుకోవాలి. ఒకే బెంచ్, రెండు రాజ్యాలు, ఫోటోకి మాత్రం ఫుల్ కంటెంట్. మరి ఈ ఇంట్రెస్టింగ్ రైల్వే స్టేషన్లో ఇంకా ఏముంది అది తెలుసుకోవాలంటే ఇది ఒక చిన్న పాఠం వింటాం, మళ్ళీ తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9.
1: ಇರಾನಿ ಚಾಯ್,
2: ಬನ್ ಮಸ್ಕಾ,
1: ಹೈದರಾಬಾದಿ ಬಿರಿಯಾನಿ,
2: ಟಂಗ್ ದಿ ಕಬಾಬ್,
1: ಕುರ್ಬಾನಿ ಕಾ ಮೀಠಾ,
2: ಶಹದೂದ್ ಮಲಾಯ್.
1: ಹೈದರಾಬಾದ್ ಇಸ್ ಅ ಗ್ರ್ಯಾಂಡ್ ಬಫೆ
2: ಅಂಡ್ ಎವ್ರಿ ಡಿಶ್ ಹ್ಯಾಸ್ ಅ ಸ್ಟೋರಿ ವೇಟಿಂಗ್ ಟು ಬಿ ಟೋಲ್ಡ್.
1: ಎಕ್ಸಾಕ್ಟ್ಲಿ, ದಟ್ಸ್ ವೈ ಜಶ್ನೆ ಹೈದರಾಬಾದ್ ಇಸ್ ಯೋರ್ ಆಫ್ಟರ್ನೂನ್ ಟ್ರೀಟ್
2: ಫ್ರಮ್ 2 to 3 PM ಎವ್ರಿ ಡೇ ಆನ್ ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9.
1: ಇಟ್ಸ್ ನಾಟ್ ಜಸ್ಟ್ ಫುಡ್,
2: ಇಟ್ಸ್ ಕಲ್ಚರ್, ಹಿಸ್ಟ್ರಿ ಅಂಡ್ ಫ್ಲೇವರ್ ರೋಲ್ಡ್ ಇನ್ ಟು ಒನ್.
1: ಜಶ್ನೆ ಹೈದರಾಬಾದ್.
3: సో ఎఫ్ఎం రెయిన్బోలో మీరు వింటున్నారు మీ షో నమస్తే హలో ఆదాబ్. వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు నమస్తే హలో ఆదాబ్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఒక డిఫరెంట్ రైల్వే స్టేషన్ గురించి. మహారాష్ట్ర, గుజరాత్ రెండు రాజ్యం సీమ మీద ఉన్న నవాపూర్ రైల్వే స్టేషన్ గురించి. ఫస్ట్ పార్ట్ విన్నని వాళ్ళకి ఒక చిన్న ఒక క్విక్ రీక్యాప్. నవాపూర్ రైల్వే స్టేషన్లో రాజ్య సీమ అది ఉంది కదా, అది రెండు స్టేషన్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళింది. అందుకే ప్లాట్ఫామ్ మీద యెల్లో లైన్తో మహారాష్ట్ర గుజరాత్ సీమ చూపిస్తారు. ఇంకా ఇక్కడ ఉన్న వుడెన్ బెంచ్తో ఈ స్టేషన్ చాలా ఫేమస్. బెంచ్లో ఒక భాగం సైడ్ ఒక భాగం మహారాష్ట్ర సైడ్, ఇంకొక భాగం గుజరాత్ సైడ్.

స్ట్రేంజ్ కదా. కానీ ఇది మాత్రం నవాపూర్ స్టేషన్ యొక్క ఒకే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కాదు. స్టేషన్లో కొన్ని రైల్వే సువిధాలు కూడా రెండు సైడ్స్లో ఉన్నాయి. టికెట్ బుకింగ్ సెంటర్, ఆర్పిఎఫ్ పోస్ట్ మహారాష్ట్ర సైడ్లో, స్టేషన్ మాస్టర్ ఆఫీస్, వెయిటింగ్ రూమ్ గుజరాత్ సైడ్లో ఉన్నది. అంటే ఒక్క రైల్వే స్టేషన్ కానీ వ్యవస్థ మాత్రం రెండు రాజ్యం మధ్యగా డివైడ్ అయింది. ఇంకా స్టేషన్లో ఇన్ఫర్మేషన్ హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, గుజరాతీ భాషలు కూడా కనిపిస్తుంది. అందుకే నవాపూర్ రైల్వే స్టేషన్ అంటే కేవలం ట్రైన్ ఎక్కే ప్లేస్ కాదు, ఒక చిన్న స్టేషన్, కానీ ఒక చిన్న జాగాలో రెండు రాజ్యం యొక్క సీమ అనుభవించే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. కాబట్టి ఈసారి లేకపోతే ఏసారైనా మీరు నవాపూర్లో ట్రైన్ ఆగినా, ట్రైన్ నుండి దిగే ముందు ఒకసారి ప్లాట్ఫామ్ చూడండి. నేను ఇప్పుడు మహారాష్ట్రలోనా లేకపోతే గుజరాత్లోనా అని ఆలోచించుకోండి. ఇదే నవాపూర్ యొక్క అసలైన మజా. ఇంకా మళ్ళీ మాట్లాడదాం ఈ మంచి పాట తర్వాత. దోస్తో, యది ఆప్ భీ అప్నా కోయి పసందీదా గీత్ సున్నా చాహతే హై యా ఫిర్ కోయి గీత్ కిసీ కో డెడికేట్ కర్నా చాహతే హై తో ఆప్ హమే వాట్సాప్ కర్ సక్తే హై. హమారా వాట్సాప్ నంబర్ హై +91040232348. స్టే ట్యూన్. యే హై ఆప్ హీ కే లియే జిస్కీ ఫర్మాయిష్ కీ హై ఖుషీ నే బేగం బజార్ సే.

0: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. प्रधान एनिकल अधिकारी तेलंगाना.
2: साथियों, समय हो चला है 12:30 यानी कि 12:30 बजे, और हम चलते हैं एशियाई गेम्स अपडेट के पास.

0: FM Rainbow 101.9 Musically yours.
1: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

नमस्ते, हेलो आदाब। उन्होंने नेनू मी आरजे प्रीति, आपकी धड़कनों पर जीती आरजे प्रीति। ఫ్రెండ్స్, మనం కార్ డ్రైవ్ చేయడానికే కొంచెం టెన్షన్ పడతాము, కానీ ఒక 74 ఏళ్ళ అమ్మ మాత్రం కార్తో ఆగిపోలేదండి. బస్సు, లారీ, క్రేన్, జేసీబీ, ఫోర్క్ లిఫ్ట్, ఇంకెంతో డ్రైవ్ చేశారు. అసలు ఆమె దగ్గర ఎన్ని లైసెన్స్ ఉన్నాయో తెలుసా? ఆమె పేరు రాధామణి అమ్మ, కానీ అందరికీ ఆమె డ్రైవర్ అమ్మగా తెలుసు. ఆమె దగ్గర 11 రకాల వెహికల్స్కు లైసెన్స్ ఉండేది. 2-వీలర్ నుండి బస్సు, లారీ, ట్రైలర్, క్రేన్, ట్రాక్టర్, ఫోర్క్ లిఫ్ట్, ఎక్స్కవేటర్, రోడ్ రోలర్, జేసీబీ లాంటి హెవీ ఎక్విప్మెంట్ వరకు. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా? 1981లో ఆమె కార్ డ్రైవ్ చేయడం నేర్చుకున్నారు. ఆ తరువాత హెవీ వెహికల్ లైసెన్స్ తీసుకున్నారు. ఇంకా 2022లో హజార్డస్ వెహికల్స్, అంటే పెట్రోలియం లాంటి ఖతర్నాక్ పదార్థాలు తీసుకెళ్లే వాహనాల కోసం కూడా లైసెన్స్ తీసుకున్నారు. కానీ ఆమె స్టోరీలో నాకు ఇంకా ఒక విషయం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. 72 ఏళ్ల వయస్సులో ఆమె మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా కూడా కంప్లీట్ చేశారు. అంటే మనం ఇక్కడ ఇంకా నా వయస్సు అయిపోయింది, నేను ఏం నేర్చుకుంటాను అని అనుకుంటే రాధామణి అమ్మ మనతో చెప్పే మెసేజ్ చాలా సింపుల్: వయస్సు పెరిగింది అని కొత్తది నేర్చుకోవడం ఆపేయకండి. ఇంకా ఆమె జీవితంలో 2004లో ఆమె భర్త నిధనం తర్వాత ఆమె డ్రైవింగ్ స్కూల్ యొక్క జిమ్మేదారి తీసుకొని ముందుకు నడిపించారు. ఆ డ్రైవింగ్ స్కూల్ ఇప్పుడు హెవీ ఎక్విప్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్గా పెరిగింది. కాబట్టి డ్రీమ్స్కు ఎక్స్పైరీ డేట్ ఉండదు. రాధామణి అమ్మ స్టీరింగ్ మీద ఒకటి చూపించారు. ఏజ్ అనేది స్పీడ్ బ్రేకర్ కావచ్చు, కానీ డెస్టినేషన్కి వెళ్లకుండా ఆపే రెడ్ సిగ్నల్ అయితే కాదు. ఇప్పుడు రాధామణి అమ్మ మన మధ్యలో లేరు. 12 జూన్ 2026 రోజు ఆమె కన్నుమూశారు. కానీ ఆమె ఆ వయస్సులో కూడా చూపించిన ధైర్యం వయస్సు అనేది అడ్డంకి కాదు అనే ఆమె స్పిరిట్ ఈరోజు కూడా చాలామందికి ప్రేరణగానే ఉంది. ఆమె స్టీరింగ్ మీద చేతి పెట్టి వెహికల్స్ని మాత్రమే నడపలేదు, మనము మన కలల మీద బ్రేక్ వేయకుండా ముందుకు వెళ్ళాలి అని దారిని కూడా చూపించారు. అవును కదా? సో ఇంకా మాట్లాడతాం కానీ ఈ సాంగ్ తర్వాత.

0: వింటాం వింటాం, ఈ సాంగ్ కూడా వింటాం, కానీ దీని తర్వాత.
1: ఏం మామా, తినడానికి పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
2: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కా కాట్ మస్తు ఉంటుంది.
1: అదేంది మామా, నేను ఎప్పుడు వినలేదు.
2: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
1: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
2: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: FM Rainbow 101.9 Musically Yours।
1: और दोस्तों आकाशवाणी के उसी एफएम रेनबो 101.9 पर आप सुन रहे हैं आपका अपना प्रोग्राम नमस्ते हेलो आदाब। और चलिए मैसेजेस की और भी रुख करते हैं। मैसेज भेजने वाले ने अपना नाम नहीं लिखा है। हेलो प्रीति जी, मीरू स्पष्टमैन तेलुगु మాట్లాడడం కోసం పాడుతున్న పాటల కోసం పాటలకు నా సలాం। ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ। అండ్ ఆగే లిఖతే హ్యూ ఆర్ టోన్ యాడింగ్ బ్యూటీ టు ఇట్ నిజంగా ప్రీతి జీ కీప్ టాకింగ్ ఓ థ్యాంక్ యూ। ఆర్ మెసేజ్ భేజా హే ఇమ్రాన్ మొయ్యుద్దీన్ జిన్ కహతే హ్యాపీ గణేష్ చతుర్థి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ బహుత్ బహుత్ ధన్యవాద ఆప్కా। ఆర్ అశోక్ దర్యనానీ నే మెసేజ్ భేజా హే కర్తే కహతే నమస్తే ఆర్జీ ప్రీతి జీ హ్యాపీ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ నే గుడ్ ఆఫ్టర్నూన్ కయ్యేగా సాబ్ अभी इवनिंग नहीं हुई है। और सत श्री अकाल, मेरा नाम है हिंदुस्तानी हैदराबादी इकबाल। यस, हिंदुस्तानी दिल से हैदराबादी इकबाल साहब।

0: पूछते हैं, कहते हैं कि पल पल तुझे ही याद किया करता हूँ, हर धड़कन के साथ तेरा ही नाम लिया करता हूँ, दूंगा साथ तुझे कदम कदम पे, तू हर कदम पे मुझे हम सफर समझना। बहुत खूब, बहुत अच्छी बात आपने लिखी। और मैसेज भेजा है, ओके, बसवंत शांतिनगर जी, बसवंत शांतिनगर से जो मैसेज भेजे वो तो मैंने आपके साथ साझा कर लिया। और ये महाराज, ये जिन्होंने अभी मैसेज भेजा था मेरे स्पष्टंगा तेलुगु, जैसे मैंने आपको बताया कि इन्होंने अपना नाम नहीं भेजा था, तो अब ये जनाब कहते हैं कि इनका नाम शिवा है फ्रॉम घटकेसर। ओह वेलकम शिवाजी, बहुत बहुत धन्यवाद आपका कि आपने मुझे इस लायक समझा। और भी काफ़ी सारे मैसेजेस हैं जो मैं शामिल करूँगी, पर फिलहाल एक अहम जानकारी के बाद स्टे ट्यून्ड।
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
0: ఇంకా ఫ్రెండ్స్, ఒక పార్క్ గురించి మాట్లాడతాం. పార్క్ అంటే రెండు చెట్లు, కొన్ని పూలు, ఒక బెంచ్, అంతే కదా? అంతే కాదండి. కానీ ఒక పార్క్లోనే మీరు సుమారు 85 దేశాలు చుట్టేసి రావచ్చు అంటే నమ్ముతారా? నమ్మరు కదా. అది హైదరాబాద్లో ఉన్న ఎక్స్పీరియం. సిటీ నుండి కొంచెమే దూరంగా చిల్కూర్ బాలాజీ టెంపుల్ రోడ్ దగ్గరలో ఉన్న ఈ ప్లేస్ సాధారణంగా ఒక పార్క్ కాదండి. 150 ఎకరాల్లో స్ప్రెడ్ అయి ఉన్న ఈకో డెస్టినేషన్లో 25,000కు పైగా ప్లాంట్ స్పీషియస్ ఉన్నాయి. 25,000 పైగా ప్లాంట్ స్పీషియస్ ఉన్నాయి. ఇవి ఒక దేశం నుండి కాదు, సుమారు 85 దేశాల నుండి రాబడిన రేర్ ప్లాంట్స్ ఉన్నాయి. అంటే మీరు అక్కడ నడుస్తుంటే ఇది హైదరాబాదా లేక పాస్పోర్ట్ తీసుకొని తిరుగుతున్నానా అని ఒకసారి ఆలోచిస్తారు. ఎక్స్పీరియంలో నేచర్ ఒక్కటే కాదు, అడ్వెంచర్ జోన్, గేమ్ జోన్, ఫ్యాంటసీ ల్యాండ్, స్కల్ప్చర్స్, ఆర్ట్ ఇన్స్టలేషన్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా అక్కడ 1,500 సీట్స్ కెపాసిటీతో హంపీ స్టైల్ యాంఫీ థియేటర్ ఉంది. అది చూసి హైదరాబాద్లో హంపీ ఎప్పుడు వచ్చింది అని అనుకుంటే టెన్షన్ పడకండి, హంపీ రాలేదు, హంపీ స్టైల్ ఇక్కడికి వచ్చింది. అర్థమైందా? ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలంటే అక్కడ 12 ఏకర్స్లో మ్యాన్ మేడ్ బీచ్ కూడా ఉంది. అంటే బీచ్ కోసం ఇప్పుడు గోవా వెళ్ళాలి అని ఫీల్ అయితే గోవా ట్రిప్ బడ్జెట్ చూసి, ఇక్కడ టికెట్ చూసి మన పర్స్ కూడా చలో ఎక్స్పీరియం అని అంటుంది. సో ఎక్స్పీరియం అంటే కేవలం గ్రీనరీ చూడడానికి వెళ్ళే ప్లేస్ కాదు, నేచర్, ఆర్ట్, అడ్వెంచర్ అన్నీ ఒకటే ప్లేస్లో కలిసి ఉన్న ఒక ఫుల్ డే ఎక్స్పీరియన్స్. అందుకే నెక్స్ట్ టైం వీకెండ్లో ఏం చేయాలి అని అనుకుంటే ఒక్కసారి ఎక్స్పీరియం ట్రై చేయండి. ఎందుకంటే హైదరాబాద్లోనే ఒక్క పార్క్లో వరల్డ్ టూర్ ఫీల్ రావచ్చు. ఇంకా మాట్లాడతాం, మెసేజెస్ కూడా చదువుతాం, కానీ ఈ మంచి పాట తర్వాత. ఈ పాట అడిగారు కేశవ్ ఫ్రమ్ చేలాపురం.

0: వింటాం, ఈ పాట కూడా మనం వింటాం. కానీ దాని ముందు ఒక మీకు తెలిపిన విషయం, తెలపాలని విషయం.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు.

0: ఎద్దరాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, మూడు ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: और एलआईसी की तरह हम भी हर पल आपके साथ.

0: FM Rainbow 101.9.
1: గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఆర్జే వెంకీతో మీరున్నారు. రైట్, జస్నీ హైదరాబాద్ లో మనం ఉన్నాం. జస్నీ హైదరాబాద్ లో ఈ రోజు మీకోసం తీసుకొచ్చిన ఏంది ఆ ఫుడ్ ఐటమ్ అంటారా, మోతిచూర్ లడ్డు అండి. సో లడ్డు అంటేనే ప్రాణం. ఇక అందులో మోతిచూర్ అంటే ఇక మనసు అస్సలు ఆగదు కదా. సో అలాంటి అద్భుతమైనటువంటి స్వీట్ ఐటమ్, ఆ మోతిచూర్ లడ్డులో ఉన్నటువంటి ఆ ఫ్లేవర్ ఏంటి, అసలు ఎట్లా తయారు చేస్తారు, అది ఏడికెళ్ళి వచ్చింది, మరి ఆ లడ్డు ఎక్కడెక్కడ ఇంకా బాగా ఇంపార్టెన్స్ పొందింది, సో ఎట్లా దొరుకుతుంది మనకి, అన్ని విషయాలు కూడా నేను తీసుకొచ్చిన. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మోతిచూర్ లడ్డూను తినిపించడానికి ఆర్జే వెంకీ మీకోసం రెడీగా ఉన్నాడు. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టే ట్యూన్డ్. ప్రిన్సిపల్ సాంగ్ ఉదిత్ నారాయణ్ శ్రేయా ఘోషల్ పాడినటువంటి పాట ఠాగూర్ సినిమాలో.

0: ರೇನ್ಬೋ 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. రైట్ ఆర్జే వెంకితో మీరున్నారు కదా. జస్నీ హైదరాబాద్ వింటున్నాం. మరి దాంతోపాటుగా మనం జస్నీ హైదరాబాద్లో ఈరోజు ఏం మాట్లాడుకుంటున్నాం అని అనుకుంటున్నారు కదా. చెప్పాను కదా, మోతీచూర్ లడ్డు అండి. మోతీచూర్ లడ్డు అనేటువంటిది నిజంగా అసలు ఆ పేరు వింటేనే ఎందుకో అదొక రకమైనటువంటి వైబ్రేషన్ మనందరికీ కూడా కదా. సో అంటే భయంతో కాడు, అదా తినేసేయాలనేటువంటి ఒక ఆలోచన. మరి ఈ మోతీచూర్ లడ్డు అనేటువంటిది అసలు మోతీ అంటే ఏంటి తెలుసా? ముత్యం అన్నమాట. చూర్ అంటే చిన్న చిన్న ముక్కలు, అంటే ముత్యం లాంటి చిన్న చిన్న ముక్కలు అనేటువంటివి కలిసి వాటితో అంటే చిన్న చిన్న బూందీలతో తయారయ్యేటువంటి లడ్డూనే మోతీచూర్ లడ్డు అంటారు. మరి ఈ లడ్డు చూడగానే నోరు ఊరిపోతుంది కదా. సో చిన్న చిన్న బేసన్ బూందీలను పాకంలో నానబెట్టి నెయ్యి సువాసనతో గుండ్రంగా చుట్టి తయారు చేస్తారనమాట కదా. చెప్తుంటే అలా అనిపిస్తుంది. హైదరాబాద్లో పెళ్ళిళ్ళు, శుభకార్యాలు, పండుగలు, ఇంకా దేవాలయాలు, ప్రసాదాలు, ఇలా అంటే ఇప్పుడైతే ఎక్కువ కనిపిస్తుంటుంది ఇంకా కదా. ఎక్కడ చూసినా ఈ మోతీచూర్ లడ్డుకి చాలా స్పెషాలిటీ అయితే ఉంది. సో ఒక ప్రత్యేక స్థానం అయితే ఉంది. వినాయక చవితి అయినా, దసరా అయినా, దీపావళి అయినా ముందుగా గుర్తొచ్చేది ఈ బంగారు రంగు లడ్డూనే. ఒక్క లడ్డు చేతిలో పడితే ఇంకోటి కావాలనిపించేటువంటి రుచి దీని స్పెషల్ అనమాట. ఇక పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడేటువంటి స్వీట్ ఏదైనా ఉంది అంటే అది మోతీచూర్ అని చెప్పొచ్చు. మరి లడ్డూను సెలబ్రేషన్ స్వీట్ అని కూడా అంటుంటారు కదా. సో అది ఇదే అనమాట. మరి ఈ మోతీచూర్ లడ్డు ఎలా తయారు చేస్తారు, అంటే దాని వారసత్వం ఏంటి, ఎక్కడి నుంచి, దీని హిస్టరీ ఏంటి, ఎట్ నుంచి వచ్చింది అనేటువంటి అంశాలని నేను చెప్తూ ఉంటా. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఆర్జే వెంకితో మీరున్నారు, జస్నీ హైదరాబాద్ వింటున్నారు. ఇప్పుడైతే సూపర్ సాంగ్ వేణు పాడినటువంటి సూపర్ పాట నమో వెంకటేశ మూవీలోంచి.

0: 101.9.
1: అల్లరి మూడు సినిమాలు చూసినప్పుడు ఈ ట్రాక్ అయితే విన్నాం కదా, వింటూనే ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. జస్ట్ని హైదరాబాద్లో మోతిచూర్ గురించి మాట్లాడుతున్నాం, మోతిచూర్ లడ్డు గురించి మాట్లాడుతున్నాం. రైట్, మరి మోతిచూర్ లడ్డు గురించి మాట్లాడుతున్నాం కదా, దాని వెనుక దాగున్నటువంటి హిస్టరీని ఒకసారి అయితే చూస్తే, లడ్డూల చరిత్ర మరి ఇప్పటిది కాదండి, వేల ఏళ్ల నాటిదని చెప్పేసి చరిత్రకారులు అయితే చెబుతూనే ఉంటారు కదా. సో మరి ప్రాచీన భారతీయ వైద్య గ్రంథం సుశ్రుతా సంహితలో కూడా లడ్డూల గురించి ప్రస్తావన ఉందట. మరి అప్పట్లో ఔషధాలను సులభంగా తినిపించడానికి చిన్న అంటే గుండ్రని మిఠాయిల రూపంలో తయారు చేసేటువంటి వాళ్ళని చెప్తుంటారు. ఇక కాలక్రమేణా ఈ లడ్డు పండుగల మిఠాయిగా మారింది. ఇక తర్వాత బూందీ లడ్డు నుంచి మరింత సున్నితమైన చిన్న చిన్న బూందీలతో తయారైన మోతిచూర్ లడ్డు రూపుదిద్దుకుందనమాట. అసలు ముత్యం లాంటి బూందీలు ఉండటంతో దీనికి మోతిచూర్ అనేటువంటి పేరు వచ్చింది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాల నుంచి ఈ మిఠాయి దేశమంతా వ్యాపించిపోయింది. ఇక రాజకుటుంబాల వంటగదుల నుంచి సాధారణ ప్రజల ఇళ్ల వరకు కూడా చేరి ప్రతీ సంభరంలో భాగమైపోయింది మోతిచూర్.

ఇప్పటికీ సాంప్రదాయం ఆనందం శుభారంభానికి గుర్తుగా మోతీచూర్ లడ్డూను అందరూ అందిస్తూనే ఉంటారు. ఇది కేవలం మిఠాయి కాదు, భారతీయ వారసత్వానికి ఒక తీపి గుర్తు అని చెప్పచ్చు. సో అలాంటి మోతీచూర్ని మీరు టేస్ట్ చేస్తుండండి. ఇంకా మోతీచూర్ ఇంపార్టెన్స్ గురించి నేను చెప్తుంటా, వింటూనే ఉండేది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగుల్మయం.

0: ರೇನ್ಬೋ 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల్మయం. స్టూడియో క్లాక్ సమయం 2:29 దాటి 20 సెకండ్ అయింది. మనమున్నాం జస్నీ హైదరాబాద్ లో. జస్నీ హైదరాబాద్ లో మాట్లాడుకుంటున్నాం కదా. సో మరి మోతీచూర్ లడ్డు గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. సరే, మరి మన ఇళ్లలో ఎప్పుడైనా కూడా శుభవార్త వినగానే మొదట పంచేదేంటి? స్వీటే కదా. సో ఆ స్వీట్లలో మోతీచూర్ లడ్డుకి ఒక స్పెషల్ ప్లేస్ అయితే ఉందండి. సో మరి పెళ్ళి, పుట్టినరోజు, ఉద్యోగం, ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడం కానీ ఏ ఆనందమైనా కూడా మోతీచూర్ లడ్డుతోనే స్టార్ట్ అవుతుంది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో ఇది చాలా ప్రసిద్ధి చెందింది. ఇక ఢిల్లీ, బీహార్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా పండుగలు, దేవాలయాలు, వివాహ వేడుకల్లో సైతం ఈ లడ్డును విరివిగా ఉపయోగిస్తుంటారు. ఇక దేవాలయాల్లో అయితే ప్రసాదంగా ఇవ్వడం కూడా చాలా సర్వసాధారణం. ఇక వినాయకుడి నవరాత్రి అయితే జరిగాయి కదా. సో అలాగే సో వినాయకుడి పూజల్లో కూడా చాలా వరకు ఈ మోతీచూర్ లడ్డును కనబడుతూ ఉంటుంది. వినాయకుడు చేతిలో కనిపించేటువంటి లడ్డులను కూడా చాలామంది మోతీచూర్ లడ్డులతోనే పోలుస్తూ ఉంటారు. హైదరాబాద్లో అయితే పండగ సీజన్ వస్తే స్వీట్ షాపుల్లో మోతీచూర్ లడ్డుల అమ్మకాలు అయితే భారీగా ఉంటాయి. ఇంటికి అతిథులు వస్తే కూడా ఈ లడ్డునే ఎక్కువగా అందిస్తూ ఉంటారండి. అందుకే ఇది కేవలం స్వీట్ కాదు, మన సంస్కృతిలో ఒక భాగం అని కూడా చెప్పొచ్చు అనమాట. సో అలాంటి మోతీచూర్ లడ్డును ఎలా తయారు చేస్తారో తెలుసా? సో అది నేను చెప్తా. ఇప్పుడైతే సూపర్ సాంగ్ విన్నాం, వింటూనే ఉండండి. ఇది ఆకాశవాణి.

0: రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్స్ అమ్మా. 1, 2, 3 చెప్పు పాత పాట కొత్త పాట రెండు కదా. అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్,
1: రెయిన్బో ఎవర్ గ్రీన్.

రెయిన్బో ఎవర్ గ్రీన్ సాంగ్ విన్నారు. ఎముడికి మొగుడు సినిమాలోంచి ఈ సూపర్ సాంగ్ వానజల్లు గిల్లుతుండే అంటూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడినటువంటి అద్భుతమైనటువంటి పాట ఇది. సో మరి ఇందాక మీరు ఆ సాంగ్ విన్నారు. ఇందులో చిరంజీవి విజయశాంతి యాక్ట్ చేశారు ఈ మూవీలో. మరి ఈ సూపర్బ్ మూవీకి మరి మ్యూజిక్ కంపోజర్ రాజ్ కోటి, అలాగే లిరిక్స్ అందించినటువంటిది వేటూరి సుందరరామూర్తి. వింటూనే ఉండేది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. మనం మాట్లాడుకుంటున్నాం.

నా కదా మోతీచూర్ లడ్డు గురించి కదా. సో లడ్డు అంటే ఎవరికి చేదు కదా, మరో లడ్డు కావాలని ఆయన అన్నట్టుగా ఉంటుంది, రైట్. సో మరి మోతీచూర్ లడ్డు గురించి మాట్లాడుతున్నాం కదా, సో దీంట్లో అసలు ఇంపార్టెన్స్ ఏంటి? ఈ మోతీచూర్ లడ్డు ఇంతగా ఎందుకు అలా పోయింది అని అంటే, సో మనం ఎప్పుడు ఏలాంటి అకేషన్ ఉన్నా కూడా లడ్డు తీసుకోవడం అనేటువంటిది చాలా చాలా అరుదు అయిపోయింది మన దగ్గర. సో మరి ఈ మోతీచూర్ లడ్డూను మరి ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఎలా తయారవుతుందో చూద్దాం. మొదట శనగపిండిని నీటితో పలచగా కలిపి పిండిని సిద్ధం చేస్తారనమాట. ఆ పిండిని చిన్న రంధ్రాలు ఉన్నటువంటి జల్లెడ ద్వారా, సన్న రంధ్రాలు ఉంటాయి కదా, సో అలాంటి జల్లెడ ద్వారా వేడి నెయ్యి లేదా నూనెలో వేస్తే చిన్న చిన్న బూందీలు తయారవుతాయన్నమాట. ఇంకోవైపు చక్కెర పాకం తయారు చేస్తారు. ఆ బూందీలను పాకంలో వేసి బాగా కలుపుతారనమాట. ఇక ఆ తర్వాత యాలకుల పొడి, కుంకుమ పువ్వు, డ్రై ఫ్రూట్స్ కలిపి కొద్దిసేపు అలాగే ఉంచేస్తారనమాట. ఇక తర్వాత చేతులతో గుండ్రంగా ఒత్తి లడ్డూలుగా తయారు చేస్తారు. ఆహా, అప్పుడే ఆ మోతీచూర్ లడ్డు తన అసలు రూపంలోకి వస్తుంది. మంచి నెయ్యి, సరైనటువంటి పాకం, సరైన బూందీ సైజు ఉంటేనే అసలైనటువంటి మోతీచూర్ రుచి వస్తుందనమాట. అందుకే దీన్ని తయారు చేయడం కూడా ఓ కళే అని చెప్పేసి అంటుంటారు. అంతే కదా, వంట చేయడం కూడా ఒక కళ, అందులో మోతీచూర్ చేయడం ఇంకో గొప్ప కళ అనమాట, రైట్? వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. ఆర్జే వెంకీతో జస్ట్నీ హైదరాబాద్ వింటున్నారు, మోతీచూర్ లడ్డు గురించి తెలుసుకుంటున్నారు. ఇప్పుడు వినండి దేవి పుత్రుడు మూవీలోంచి ఈ సూపర్ సాంగ్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రసన్న పాడినటువంటి పాట.

0: ರೇನ್ಬೋ 101.9.
1: రాబోయ్ చందమామద్ మూవీలో వచ్చి సూపర్ ట్రాక్ థీమ్ దాకా విన్నారు, వింటూనే ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగుల్మయం. రైట్ జస్ని హైదరాబాద్లో మోతీచూర్ లడ్డు గురించి మాట్లాడుతున్నాం. సరేనండి, ఎంత స్వీట్ తిన్నా కూడా, స్వీట్ తినకున్నా కూడా, దాంట్లో ప్రతి స్వీట్లో కూడా ఆరోగ్య ప్రయోజనాలు అనేటువంటి తెలుసుకోవాలి కదా. సో మరి అన్నిట్లాగానే మోతీచూర్ లడ్డు కూడా ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే, స్వీట్ అంటే కేవలం రుచే కాదండి, కొంత శక్తి కూడా లభిస్తుంది. మరి మోతీచూర్ లడ్డూలో ప్రధానంగా శనగపిండి, నెయ్యి, చక్కెర ఇలాంటివి ఉంటాయి కదా. సో మరి శనగపిండి కొంత ప్రోటీన్, శక్తిని అందిస్తుంది. ఇక నెయ్యి అయితే శరీరానికి సో తక్షణ శక్తిని ఇవ్వడంలో సహాయపడుతూ ఉంటుంది. పండుగల సమయంలో, ఉపవాసాల తర్వాత, లేదా ఎక్కువ ఏదైనా హార్డ్ వర్క్ చేసినప్పుడు కొద్దిగా మోతీచూర్ లడ్డు తీసుకుంటే కాస్తంత శక్తి అయితే లభిస్తుందట. డ్రై ఫ్రూట్స్ కలిపితే మరింత పోషక విలువలు అయితే పెరుగుతాయి కదా. సో మరి ఇందులో చక్కెర, నెయ్యి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉన్నందున మితంగా తినడమే మంచిది. పిల్లలు, పెద్దలు అందరూ అప్పుడప్పుడు తింటే ఆనందంతో పాటు కొంత శక్తిని కూడా పొందొచ్చు అంటున్నారు. కాబట్టి మోతీచూర్ లడ్డు అనేది కేవలం స్వీట్ మాత్రమే కాదు, సంప్రదాయం, ఆనందం, ఒక తీపి జ్ఞాపకాలు అన్నీ కలిసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మిఠాయి అని చెప్పాలి. సో అలాంటిది ఈ మోతీచూర్ స్పెషాలిటీ అనమాట. రైట్, సో ఇంకా ఆలస్యం ఎందుకు? మీరు వీలైతే వీలు చేసుకొని కూడా మోతీచూర్ లడ్డూని అలా ఆస్వాదిస్తూనే ఉండండి అప్పుడప్పుడు. రైట్, సో వింటూనే ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: స్టూడియో క్లాక్ లో సమయం 3 గంటలైంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.
1: FM Rainbow 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. గుజరాత్లోని వడోదరాలో అంతర్జాతీయ ఆధ్యాత్మిక ధ్యాన కేంద్రాన్ని, ప్రపంచ పునరుద్ధరణ ఆధ్యాత్మిక జాగృతి ప్రాజెక్టును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. వర్చువల్ ద్వారా యువత కోసం వికసిత భారత్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ, నిజాయితీ, బాధ్యత, దేశభక్తి ఉన్న యువశక్తి దేశానికి అవసరమని పేర్కొన్నారు. సేవయే జీవిత ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరిలో అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వాద్నగర్ నుండి వారణాసి వరకు సేవాయాత్ర చేస్తున్న యువతతో మాట్లాడిన ఆయన, రాజకీయాల్లో అత్యున్నత స్థానం పొందిన సేవే పరమార్థమని, అత్యున్నత మార్గమని పేర్కొన్నారు. 2026 ఆసియా క్రీడల్లో భాగంగా ఉషు మహిళల 60 కేజీల సాండా విభాగంలో రజత పతకాన్ని సాధించిన రోషి బీనాదేవి నౌరంకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సివి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 3 వరుస ఆసియా క్రీడల్లో 3 పతకాలు సాధించిన రోషి బీనాదేవి చరిత్ర సృష్టించారని రాష్ట్రపతి అన్నారు. దానం నాగేందర్ ఎమ్మెల్యేగా అనర్హుడంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరడాన్ని తప్పుపడుతూ ఆయన వేసిన పిటిషన్ను కొట్టివేసింది. ఘర్ వాపసీ చట్టసభలకు వర్తించదని తేల్చితెప్పింది. ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హతపై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు స్వాగతించారు. బీజేపీ చేసిన న్యాయ పోరాటం వల్లే ప్రజాస్వామ్యం గెలిచిందని, కాంగ్రెస్ రాజ్యాంగ వ్యతిరేక చర్యలపై పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో పలుచోట్ల ఈరోజు, రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. హైదరాబాద్లో గణపతి నవరాత్రోత్సవాల ముగింపు, రేపటి మహానిమజ్జన శోభాయాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బాలాపూర్ గణేష్ ఊరేగింపునకు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. మార్గాల్లో వేలాది సీసీ కెమెరాలు, డ్రోన్లతో బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. సూర్యాపేట జిల్లా మూసిన్ రిజర్వాయర్కు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో గేట్లు ఎత్తేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వరద ప్రవాహం పెరుగుతున్నందున సూర్యాపేట, నల్గొండ జిల్లాల మూసి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@anews_hyderabadను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 4 గంటలకు మరిన్ని వింటారు.

సూపర్ సాంగ్ విన్నాం కదా, అవునన్నా కదన్న మూవీలోంచి. ఇందాక ఈ సూపర్ ట్రాక్ విన్నారు, వింటూనే ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్ సమయం 3:09 దాటి 48 సెకండ్లు అయింది. మనం ఉన్నాం డబుల్ కామిటా లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్లో ఉన్నాం. సో మరి రిలీజ్ కాబోతున్నటువంటి లేటెస్ట్ ఫిల్మ్స్ ఏంటి అని అనుకున్నారా? సో మరి అందమైనటువంటి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కళ్యాణం కమనీయం జీవితం అనేటువంటి టైటిల్తో వస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సూపర్బ్ మూవీ ఒకటి రేపు రిలీజ్ కాబోతుంది. సో మరి సాహితి అవంచ ఖాన్ దుర్రాని ప్రధాన పాత్రలో యాక్ట్ చేసినటువంటి ఈ మూవీ ఫ్యామిలీ రిలేషన్స్, ప్రేమ, వివాహం, జీవితంలోని సరదా సంఘటనల చుట్టూ తిరుగుతుందట. సో మరి టైటిల్ వినగానే ఒక పాజిటివ్ ఫ్యామిలీ ఫీల్ అయితే వస్తుంది కదా. కుటుంబ సభ్యులందరూ కలిసి చూసేలా రూపొందించినటువంటి ఈ మూవీ చాలా అద్భుతంగా ఉండబోతుందని ఇండస్ట్రీ వారు అయితే చెప్తున్నారు. సో మరి ఈ మధ్య ఫ్యామిలీ మూవీస్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రేక్షకులకు ఇది ఒక మంచి ఎంపిక కావచ్చు అని చెప్పొచ్చు, రైట్? సో మరి

రేపు రిలీజ్ కాబోతుంది కళ్యాణం కామనీయం జీవితం అనేటువంటి మూవీ. సో చూసి ఎంజాయ్ చేయండి. వింటున్నాడు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం, రంగుల్మయం. రాజేష్ గంగా బృందం పాడినటువంటి ఈ సూపర్ సాంగ్ లక్ష్మీ మూవీలోంచి మీ అందరి కోసం ఈ సూపర్ పాట వచ్చేస్తుంది. సూపర్ సాంగ్, స్టే ట్యూన్డ్. FM 101.9.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ರೇನ್ಬೋ 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ వింటున్నారు. మరి డబుల్ కమిటాలో మనమున్నాం ఆర్జే వెంకితో మీరున్నారు, రైట్? మరి రేపు రిలీజ్ కాబోతున్నటువంటి మూవీస్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో మరి ఇలాంటి మూవీలో రేపు అంటే ఈ వారంలో ఆసక్తికరంగా కనిపిస్తున్నటువంటి మరొక మూవీ ఏంటి అంటే రూపాయ నమః అని చెప్పేసి టైటిల్ అదోలా ఉంది కదా. సో రైట్ అండి, రూపాయ నమః అనేటువంటి మూవీ. సో అరవింద్ పండ్రాట్ అండ్ వేణు పొల్సాని, అనుదీప్ తదితరులందరూ కూడా యాక్ట్ చేసినటువంటి మూవీ ఇది. మరి డబ్బు చుట్టూ తిరిగే కథైనా అనంటే, లేక మనుషుల విలువల గురించి సందేశమా అన్న ఆసక్తి అయితే టైటిల్ అయితే కలిగిస్తుంది. కుటుంబ భావోద్వేగాలు, సస్పెన్సు, కథలో ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం అయితే లేకపోలేదు. కొంత కథల్ని ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమాపై అయితే ఒళ్ళుకేయచ్చు. అంటే మధ్యతరగతి కుటుంబానికి ఓ కోటి లాటరీ తగిలిన తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి మలుపులు తిరిగాయి అనేటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి స్టోరీతో ఫ్యామిలీ సస్పెన్స్ డ్రామా తిరగెక్కిందట. సో మరి రేపు రూపాయి నమ్మతో పాటు రిలీజ్ అవుతున్నటువంటి మరిన్ని సినిమాల గురించి మనం మాట్లాడదాం. వింటూనే ఉండండి ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల్మయం. స్టే ట్యూన్డ్. డబ్ల్యూ కమిటాలో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ వింటున్నారు. స్టే ట్యూన్డ్.

0: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: నువ్వడిగితే పాత పాట, నేను వేస్తే కొత్త పాట. రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్ సమా 1, 2, 3. చెప్పు పాత పాట కొత్త పాట రెండు కదా. అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
1: రెయిన్బో ఎవర్ గ్రీన్.

0: आप सुन रहे हैं कार्यक्रम रेडियो डॉक्टर। रेडियो डॉक्टर में बात कर रहे
1: हैं FM रेनबो 101.9 FM रेनबो 101.9
2: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. రైట్, మరి మనమున్న లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ వింటున్నాం కదా. సో మరి ఇందులో రేపు రిలీజ్ కాబోతున్నటువంటి మూవీ విషయానికి వచ్చినట్టయితే, అనుమాన పక్షి అని చెప్పేసి ఒక మూవీ రేపు రిలీజ్ కాబోతుంది. అంటే డీజేటీలు ఫేమ్ విమల్ కృష్ణ డైరెక్షన్లో రాగ్మయూర్ హీరోగా యాక్ట్ చేసినటువంటి తాజా తెలుగు కామెడీ థ్రిల్లర్ మూవీ ఇది. ఈ సినిమా సెప్టెంబర్ 25 అంటే రేపు థియేటర్లో రిలీజ్ కానుంది. ఇక రాగ్మయూర్, మెరిన్ ఫిలిప్, ప్రిన్స్ సెవిల్, బ్రహ్మాజీ, రాజీ, అజయ్ వీళ్ళందరూ ఇందులో యాక్ట్ చేస్తున్నారు. ఇక విమల్ కృష్ణనే డైరెక్షన్ అండ్ రచన కూడా చేస్తున్నారు. రాజు చిలక, మేఘా చిలక, చిలక ప్రొడక్షన్ బ్యానర్పై ఈ సినిమా రూపొందుతుంది. సో మరి థియేటర్లో కాస్త కామెడీ, కాస్త థ్రిల్, కాస్త హారర్ కలిసిన సినిమా కావాలి అనుకునేటువంటి వాళ్ళకి ఇదొక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో మరి టైటిల్ చూస్తేనే కథలో అనుమానాలు, ట్విస్టులు ఎంత ఉంటాయో అర్థమవుతుంది. ఒక చిన్న సంఘటన చుట్టూ తిరిగే కథలో కామెడీతో పాటు సస్పెన్స్ కూడా ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుందట. ఫ్రెండ్స్తో కలిసి వీకెండ్లో ఎంజాయ్ చేయడానికి ఈ మూవీ మంచి ఆప్షన్గా కనిపిస్తుంది. థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేటువంటి వాళ్ళు ఈ సినిమాను మిస్ అవ్వద్దు మరి. రైట్, వింటూనే ఉండండి మరిన్ని లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ మనం విందాం. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: When the drums beat at Bonalu, when the verses of Dasarathi echo. When the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telanganam. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
1: వింటూనే ఉండేది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల్మయం. డబుల్ కమిటాలో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ వింటున్నాం కదా. సో మరి రేపు రిలీజ్ కాబోతున్నటువంటి మూవీస్ గురించి మాట్లాడుతున్నాం. 25 సెప్టెంబర్ రోజు రిలీజ్ కాబోతున్నటువంటి వాటిల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి మరొక సినిమా డోరోతి. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో యాక్ట్ చేసినటువంటి ఈ సైకలాజికల్ డ్రామా ప్రేక్షకులకైతే ఒక కొత్త అనుభూతిని ఇవ్వబోతుందట. ఒక వ్యక్తి మనసులో జరిగేటువంటి సంఘర్షణలు, భావోద్వేగాలు, మిస్టరీ అంశాల చుట్టూ స్టోరీ నడుస్తుందని అయితే సమాచారం. మరి కీర్తి సురేష్ ఎప్పటిలాగే తన నటనతో అందరినీ ఆకట్టుకుంటుందనే అంచనాలు అయితే ఉన్నాయి. థ్రిల్లింగ్ ఎమోషన్స్, ఇంట్రెస్టింగ్ స్టోరీతో కోరుకునేటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ సినిమా ఒక స్పెషల్గా ఉండొచ్చు. మరి రేపు థియేటర్లో రిలీజ్ కానుంది. సో ఎలా ఉండబోతుంది ఏంటి అనడానికి కొద్ది రోజులు మనం రేపటి వరకు అయితే మనం వెయిట్ చేయాల్సిందే, రైట్? సో మరి ఇది తమిళ్ లాంగ్వేజ్లో, ఇంకా డబ్బింగ్గా తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. సో వింటూనే ఉండేది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు దానం నాగేందర్ తెలిపారు. తనకు ప్రజాక్షేత్రంలో బలం ఉందని, పోటీపై సీఎం స్పష్టత ఇస్తారని పేర్కొన్నారు. గతంలో 3 సార్లు గెలిచానని, ప్రస్తుతం పరిస్థితులు తనకు చాలా అనుకూలంగా ఉన్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హతపై తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడాన్ని బీజేపీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి రాజ్యాంగ విజయంగా అభినందించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని, రాజ్యాంగ వ్యతిరేక చర్యలపై పోరాటం కొనసాగిస్తామని డిమాండ్ చేశారు. వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఈ నెల 25న అర్ధరాత్రి 1 గంట వరకు

మెట్రో రైలు సేవలు పొడిగిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో అధికారులు తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించడానికి ప్రజలు వీలైనంత వరకు మెట్రో సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. రేపు ఉదయం 6 గంటలకు శోభాయాత్ర ప్రారంభమై 1:30 గంటలకు నిమజ్జనం పూర్తి కానుంది. ఈ వేడుకల సందర్భంగా నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలీసులు తెలిపారు. ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు ఆడిట్పై మంత్రి దామోదర్ రాజ నరసింహ అధికారులతో సమీక్షించారు. ఆసుపత్రుల్లో రెగ్యులర్గా ఆడిట్ జరుగుతోందని అధికారులు తెలుపగా లోపాలున్న చోట తక్షణమే సరిదిద్దే చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్ది బ్రాండ్ ఇమేజ్ను పెంచాలని అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పెట్టుబడులు పెంచి చారిత్రక కట్టడాల పరిరక్షణ, ఉపాధి కల్పన, ఆదాయ వృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఈ నెల 30న సీఎం చేతుల మీదుగా పండుగ వాతావరణంలో కరీంనగర్ కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. భద్రత, ట్రాఫిక్పై ప్రత్యేక దృష్టి సారించి అన్ని శాఖల సమన్వయంతో పర్యటనను విజయవంతం చేయాలని ఆదేశించారు. జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, బ్రస్సెల్స్ విమానాశ్రయాల మధ్య ఒప్పందం కుదిరింది. హైదరాబాద్, యూరప్ మధ్య వాయు కార్గో అనుసంధానాన్ని, వాణిజ్యాన్ని బలోపేతం చేయడం, మార్గాల అభివృద్ధి, సమాచార మార్పిడి, రవాణా సామర్థ్యాలను విస్తరించడం ఈ భాగస్వామ్య ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో విదేశాంగ మంత్రి జయశంకర్, నెదర్లాండ్స్ మంత్రి టామ్ బ్రెన్సెన్స్తో ఉక్రెయిన్ పరిస్థితులు, మోదీ హామీలపై చర్చించారు. అలాగే ఫిన్లాండ్ మంత్రి ఎలినా వాల్టోనెన్తో కలిసి యూరోపియన్ యూనియన్తో ద్వైపాక్షిక సహకారంపై సమాలోచనలు జరిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_Hyderabad ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 5 గంటలకు మరిన్ని వింటారు.

0: अभी आप सुन रहे थे हमारा विशेष कार्यक्रम संदेश टू सोल्जर्स.
1: వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం 22A భూములపై మరో కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీ దేవసేన చైర్పర్సన్గా ఉంటారు. ఇందులో సభ్యులుగా రాజీవ్ గాంధీ హనుమంతు, సందీప్ కుమార్ ఝా ఆయా జిల్లాల కలెక్టర్లు ఉంటారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పీజీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ విడుదల చేసింది. కరీంనగర్ జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ఈ నెల 30న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం పగడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఇంజనీరింగ్ విద్యార్థిని మృతికి కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పలుచోట్ల ఈరోజు, రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ

జారీ చేసింది. రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు దానం నాగేందర్ తెలిపారు. తనకు ప్రజాక్షేత్రంలో బలం ఉందని, పోటీపై సీఎం స్పష్టత ఇస్తారని పేర్కొన్నారు. గతంలో 3 సార్లు గెలిచానని, ప్రస్తుతం పరిస్థితులు తనకు అనుకూలంగా ఉన్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. రేపు ఉదయం 6 గంటలకు శోభాయాత్ర ప్రారంభమై 1:30 గంటలకు నిమజ్జనం పూర్తి కానుంది. ఈ వేడుకల సందర్భంగా నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలీసులు తెలిపారు. వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఈ నెల 25న అర్ధరాత్రి 1 గంట వరకు మెట్రో రైలు సేవలను పొడిగిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో అధికారులు తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించడానికి ప్రజలు వీలైనంత వరకు మెట్రో సేవలను వినియోగించుకోవాలని సూచించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@anews_hyderabadను ఫాలో అవ్వండి. ఏఆర్న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి 8 గంటలకు మరిన్ని వింటారు.

0: FM Rainbow 101.9 Musically Yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియో కలప సమయం 5:04 దాటి 36 సెకండ్లు అయింది. మనమున్నాం తాజా ట్యూన్స్ వింటున్నాం ఎఫ్ఎం 101.9 పై.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9.
1: ಸೂಪರ್ ಸಾಂಗ್ విన్నారిందాక తాజా ట్యూన్స్ వింటున్నారు. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బో తో జీవితం రంగులమయం. ఇందాక విన్నటువంటి ఆ పాట పెద్ద సినిమా నుంచి ఇందాక సూపర్ సాంగ్ విన్నారు. మరి ఇప్పుడు వినండి ఈ నెక్స్ట్ వచ్చినటువంటి పాట ఎద్దుల జంగిరెడ్డి అండ్ ఆకునూరి దేవ్ పాడినటువంటి పాట ఆయా షేర్ అంటూ మనకి ఈ సూపర్ సాంగ్ ఇప్పుడు రాబోతుంది ఫ్రమ్ ద మూవీ రైట్ ప్యారడైజ్ మూవీలోంచి ఈ సూపర్ సాంగ్ ద ప్యారడైజ్ మూవీలోంచి ఈ సూపర్ సాంగ్ మీకోసం రాబోతుంది. వింటున్నది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మయం. అనిరుద్ధ్ రవిచందర్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. సో ఈ సూపర్ సాంగ్ మీకోసం, స్టే ట్యూన్డ్.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం, మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.

0: వీరింత వరకు 20th ఎడిషన్ ఆఫ్ ఏషియన్ గేమ్స్ 2026 టు బి హెల్డ్ ఇన్ జపాన్ పీరియాడిక్ ఎఫ్ఎం అప్డేట్స్ విన్నారు. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మాయం.
1: నువ్వు అడిగితే పాత పాట, నేను వేస్తే కొత్త పాట. రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్స్ అమ్మా. 1, 2, 3 చెప్పు, పాత పాట కొత్త పాట రెండు కదా. అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
2: రెయిన్బో ఎవర్ గ్రీన్.

0: FM Rainbow 101.9. FM Rainbow 101.9.
1: బతుకమ్మ పూల సోయగం
2: బోనాల జాతర ఉత్సాహం
1: ఒగ్గు కథల మేళవింపు
2: పేరిని నిత్య వీరత్వం
1: పోచంపల్లి చేనేత నైపుణ్యం
2: నిర్మల్ కళల అందం
1: సకినాల రుచులు
2: సర్వపిండి సాంప్రదాయం
1: పల్లె జానపద సంస్కృతి నుంచి
2: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
1: ప్రతి కథను
2: ప్రతి గాథను
1: ఒడిసిపట్టి
2: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
1: మీకు అందిస్తుంది తెలంగాణం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో

0: FM Rainbow 101.9.
1: స్టూడియో క్లాక్లో సమయం 5:45 అయింది. ఇప్పుడు వినండి, ఇది మన చట్టం శీర్షికన సైబర్ నేరాలు. ప్రముఖ న్యాయవాది అనంతకృష్ణ కోఠారి గారి పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన సైబర్ క్రైమ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది అడ్వకేట్ అనంతకృష్ణ కొఠారి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి అడ్వకేట్ గారు.
1: నమస్కారం సార్.
0: సైబర్ క్రైమ్ బారిన పడిన తర్వాత సైలెంట్గా సఫర్ అవుతూ మనం ఇంకా నష్టపోతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ధనాన్ని నష్టపోతూ ఎవరికి చెప్పలేక సైలెంట్ సఫరింగ్ ఎంతవరకు కరెక్ట్ అంటారు
1: సార్? ఇక్కడ ఒకటి, ఈ సైబర్ నేరాల లోపల చాలా రకాలుగా ఉంటాయి సార్. ఒకటి ఫైనాన్షియల్ రిలేటెడ్ క్రైమ్ ఉంటుంది, ఇంకొకటి కొన్ని ఎక్స్టెండ్ అయ్యేది ఫిజికల్ రిలేషన్షిప్స్ లోపల కూడా అవుతుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి కొంతమంది అమ్మాయిల ఫోన్ హ్యాక్ చేసి ఓకే వాళ్ళ పర్సనల్ వీడియోస్ని అవన్నీ పబ్లిక్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళకి సెక్షువల్ హెరాస్మెంట్ కేసెస్ అనేవి కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఇలాంటి వాటిని మనము జాగ్రత్త పడాలి అని చెప్పేసి అనుకుంటే, ఒకవేళ మనం ఇలాంటి

0: వాటికి విక్టిమ్గా అయ్యాము అని చెప్పేసి అనుకుంటే, మనకు తెలియగానే నమ్మిన వ్యక్తులకు మన ఫ్యామిలీ లోపల వాళ్ళతో పాటు వెళ్ళేసి పోలీస్ లోపల కంప్లైంట్ చేయాలి. సో మన లోకల్ జ్యూరిస్డిక్షనల్ పోలీస్ స్టేషన్ ఎక్కడైతే ఉందో అక్కడ ఎస్హెచ్ఓ గారికి ఒక వినతి పత్రం పెట్టుకోవాలి, ఇలాంటి సమస్య ఉంది అని చెప్పేసి. దానికి రిలేటెడ్ ఎవిడెన్స్ మన దగ్గర ఎలాగూ ఉంటుంది, ఎందుకంటే ఫోన్ లోపల ఒక ఇష్యూ తప్పకుండా అందరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఏదన్నా సైబర్ క్రైమ్కి విక్టిమ్ అయ్యాము అన్న సిచ్యువేషన్ లోపల అది తెలియగానే సాధ్యమైనంత త్వరగా మనం పోలీస్ని అప్రోచ్ చేస్తే దాంట్లో నుంచి ఫారెన్సిక్ ఎవిడెన్స్ తీసుకోవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి.
1: అంటే సైలెంట్గా సఫర్ కావడం ముమ్మాటికి తప్పే.
0: తప్పకుండా సార్.
1: అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అన్నట్టుగా, అసలు ఈ సమస్యను చెప్పకపోతే ప్రభుత్వ రంగం కూడా తన యాక్షన్ తీసుకోవడానికి కష్టపడుతుంది.
0: అవును సార్. అండ్ ఇవన్నీ కూడా కంపౌండబుల్ అఫెన్సెస్ కిందికి వస్తాయి సార్. మనం చెప్పంది తెలియదు ఇవన్నీ విషయాలు. సో మనం వాళ్లకు నాలెడ్జ్కి తీసుకురావడం అనేది చాలా ముఖ్యం. అండ్ సిచ్యువేషన్ లోపల మన దగ్గర ఏముంది, ఎవిడెన్స్ లోపల ఏముంది, మనను ఎలా హరాస్ చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ నాకు తెలిసి ఇండియా లోపల నెంబర్ 1 ఆర్ నెంబర్ 2 సైబర్ బులియింగ్ లోపల ఉంది సార్. సైబర్ బులియింగ్ అంటే ఆన్లైన్ మీడియం ద్వారా వేరే వాళ్ళను బులీ చేయడం, సతాయించడం అనేది. సో ఇలాంటివి అన్నీ మనకు స్కూల్స్ లోపల చాలా కనిపిస్తూ ఉంటాయి. సో ఇటువంటి వాటి లోపల పిల్లలు పేరెంట్స్కి చెప్పరు, ఎస్పెషల్గా స్కూల్ కాలేజ్ ఏజ్ చిల్డ్రన్ లోపల, అండర్ 18 లోపల. సో ఇలాంటి వాటికి మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ. ఇప్పుడు ఇంత చిన్న ఏజ్ లోపల వాళ్ళని అరెస్ట్ చేసి, ఓకే ఐటీ యాక్ట్ కింద అరెస్ట్ చేసి వాళ్ళకి పనిష్మెంట్ చేయడం అనేది పద్ధతి కాదు. సో అండర్ ఏజ్ వల్ల వాళ్ళని ప్రాపర్ కౌన్సిలింగ్ ఛానల్స్ అన్ని డెవలప్ చేశారు మన రిఫార్మేటివ్ థియరీ, రిఫార్మేటివ్ థియరీ లోపల. కానీ ముందు చెప్పకుండా ఉండడము అనేది అన్నిటికంటే పెద్ద నేరం అవుతుంది. విక్టిమ్స్ ఎప్పుడన్నా ఉన్నప్పుడు వాళ్ళు నమ్మిన వాళ్ళను, పేరెంట్స్ని, లేకపోతే స్కూల్ మేనేజ్మెంట్ లోపల కౌన్సిలర్స్ని కానీ కలిసి వాళ్ళతో పాటు ఒక పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది అక్కడే దొరుకుతుంది.
1: పోలీస్ కంప్లైంట్ అంటే ఫిజికల్గా హార్డ్ కాపీ తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్కి ఇవ్వాలా? ఎందుకంటే చాలామందికి స్టిగ్మా ఉంటుంది, స్టేషన్కి వెళ్ళారు, పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు, ఇలానే అన్నీ బాధపడుతుంటారు. కానీ న్యాయం పొందాలంటే ఖచ్చితంగా మీకు జరిగిన అన్యాయం పట్ల మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేయాలి. అయితే కేవలము ఫిజికల్ కంప్లైంట్ ఇవ్వాలా లేదంటే ఆన్లైన్ ప్రొవిజన్ కూడా ఉందంటారా?
0: ఇప్పుడు చాలా సైబర్ క్రైమ్స్కి అనేది మనం ఆన్లైన్ కంప్లైంట్ చేయొచ్చు, దాని తర్వాత మన జూరిస్డిక్షనల్ పోలీస్ స్టేషన్ లోపల వెళ్ళి ఒక ఫిజికల్ కంప్లైంట్ కూడా ఇవ్వాలి. ఆన్లైన్ లోపల ఇచ్చేటప్పుడు 1930 అనే నెంబర్ ఒకటి మనకు ప్రొవైడ్ చేశారు సార్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి. సో అది సైబర్ క్రైమ్ రిలేటెడ్ క్రైమ్స్ని అన్నిటినీ మనం మేనేజ్ చేసుకోవడానికి ఉంటుంది. అది ఒక సెంట్రల్ యూనిట్. సో అదొకసారి రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఒక రెఫరెన్స్ నెంబర్ ఇస్తారు మనకు, అది మనము వెబ్సైట్ ద్వారా చేయొచ్చు, కాల్ ద్వారా కూడా చేయొచ్చు. ఇది అయిన తర్వాత మన జూరిస్డిక్షనల్ పోలీస్ స్టేషన్ ఎక్కడైతే క్రైమ్ జరిగిందో ఆ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనము అక్కడ మనం ఎఫ్ఐఆర్ కోసం అని చెప్పేసి వాళ్ళకు ఇవ్వచ్చు. ఈ అక్నాలెడ్జ్మెంట్తో పాటు ఇవ్వడం అనేది ఈజియెస్ట్ వే మనకు చేసుకోవడానికి. అక్కడ ఇచ్చిన తర్వాత పోలీస్ వాళ్ళు కాగ్నిజెన్స్ తీసుకుంటారు, ఎందుకంటే అన్ని సైబర్ క్రైమ్ ఇన్సిడెంట్స్ అనేవి కూడా కాగ్నిజబుల్ అఫెన్సెస్. సో దానివల్ల పోలీస్ వాళ్ళు ఇమీడియట్గా కాగ్నిజెన్స్ తీసుకొని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. బట్ కొన్ని విషయాలు ఉంటాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ సెక్షువల్ హరాస్మెంట్ కేసెస్ అనుకోండి, ఆర్ సైబర్ బులియింగ్ లాంటి కేసెస్ లోపల మేబీ సైబర్ క్రైమ్ లోపల సమ్, అంటే మన 1930 నెంబర్ లోపల ఇట్ ఈస్ మోర్ టువర్డ్స్ ఫైనాన్షియల్ క్రైమ్ కోసం అని చెప్పేసి. సో ఇది మెంటల్ అండ్ ఫిజికల్ క్రైమ్ కిందికి వస్తుంది. సో అందుకు మనము డైరెక్ట్గా కంప్లైంట్ రాసి జ్యూరిస్డిక్షనల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి మనం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకు కొత్తగా ఏమైంది అంటే, కొత్త క్రిమినల్ లాస్ రావడం వల్ల దాంట్లో మనము 0 FIR ఇలాంటివి కూడా చాలా ప్రొవిజన్స్ అనేది యాడ్ చేశారు. మనకు తెలియదు సిచ్యువేషన్ ప్రకారం మనకు ఏ పోలీస్ స్టేషన్లో వస్తుంది అనేది, మనకు జ్యూరిస్డిక్షన్ తెలియదు అనుకోండి, మనకు నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో వెళ్ళేసి వాళ్ళకు క్రైమ్ ఇక్కడ జరిగింది, వాళ్ళ పరిధిలో లేకపోతే వాళ్ళే కంప్లైంట్ తీసుకొని ప్రాపర్ జ్యూరిస్డిక్షన్ ఉన్న పోలీస్ స్టేషన్కి ఫార్వర్డ్ చేస్తారు. సో దీనివల్ల మనము ఎక్కడ జరిగింది అని చెప్పేసి, ఇప్పుడు నా పరిస్థితుల లోపల మా పాత ఇల్లు జ్యూరిస్డిక్షన్ ఒక జ్యూరిస్డిక్షన్ కార్నర్ లోపల ఉండేది, మా ఇల్లు తర్వాత ఎగ్జాక్ట్గా వేరే జ్యూరిస్డిక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇనిషియల్గా మాకు కన్ఫ్యూజన్ ఉండేది మా జ్యూరిస్డిక్షన్ ఎక్కడ వస్తుంది అని చెప్పేసి. సో ఇలాంటి పద్ధతులు ఉంటాయి చాలా చోట్ల లోపల. ఇటువంటి సిచ్యువేషన్ లోపల మీరు తప్పకుండా 0 FIR ఉపయోగించుకోవచ్చు.
1: కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఏ ఏ ఆధారాలు దానికి జతపరచాలంటారు
0: సార్? బేసికల్గా ఆన్లైన్ కంప్లైంట్ సోషల్ మీడియా ద్వారా అయ్యింది అనుకుంటే, మీ సోషల్ మీడియా పేజ్ ఎక్కడైతే ఉందో

0: యుఆర్ఎల్ అంటారు. అంటే ఆ వెబ్సైట్ని ఎలా యాక్సెస్ చేయవచ్చు దాన్ని యుఆర్ఎల్ అంటారు. ఆ యుఆర్ఎల్ ఎలా జరిగింది, పోనీ మీకు ఫోన్ లోపల అయ్యింది, వాట్సాప్ లోపల అవుతుంది అంటే వాట్సాప్ని ఓకే ఇలా అయ్యింది అని చెప్పేసి మీరు డీటెయిల్స్ పెట్టుకోవాలి. అండ్ అన్నిటికంటే ముఖ్యమైన విషయం దీని లోపల ఆలోచించాల్సింది ఏంటంటే, నా దగ్గరికి ఎంతోమంది క్లయింట్స్ వస్తారు, ఆ క్లయింట్స్ వచ్చిన తర్వాత చెప్పే విషయం ఏంటంటే, సార్ ఈ విషయం అయ్యి సంవత్సరం కింద అయ్యింది, ఓకే దీన్ని ఇప్పుడు ఏమైనా చెయ్యొచ్చా అనే ఇష్యూస్ కూడా వస్తుంటాయి సార్. మీకు ఇలాంటి ఇష్యూ ఏదైనా అయ్యింది అనుకుంటే కంపల్సరీగా మీరు ఇంపార్టెంట్గా తీసుకోవాల్సిన ప్రికాషన్ ఏంటి అనుకుంటే, ఆ పర్టికులర్ డివైస్ని మీరు సిమ్ కార్డ్ తీసేసి వేరే ఫోన్ లోపల అనేది వేసుకోండి. సో దానివల్ల లోపల ఎవిడెన్స్ అనేది ప్రిజర్వేషన్ లోపల ఉంటుంది. ఆ ఫోన్ని మ్యాక్సిమం యూజ్ చేయకుండా ఎయిర్ప్లేన్ మోడ్ లోపల పెట్టేసి మీరు సేఫ్ గార్డ్ చేసుకోండి దాన్ని. సో పోలీస్ ఇన్వెస్టిగేషన్ టైం లోపల మోస్ట్ లైక్లీ మిమ్మల్ని ఎవిడెన్స్ కోసం అడుగుతారు. సో మీరు ఆ ఫోన్ ఇచ్చారనుకోండి, ఎవిడెన్స్ అనేది ఇంటాక్ట్గా ఉంటుంది. సో పోలీస్ వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేయడం కానీ దాన్ని ఎఫ్ఎస్ఎల్కి పంపించడం లోపల, అంటే ఫారెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించేసి ఎనాలిసిస్ చేయడం లోపల కానీ వాళ్ళకి ఎవిడెన్స్ ఇంటాక్ట్ ఉండడం వల్ల మీ కేసు చాలా బలపడుతుంది. సో దాని లోపల కన్విక్షన్ అయ్యే ఛాన్సెస్ చాలా పెరుగుతుంది. అది ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్కి హెల్ప్ఫుల్, మీకు హెల్ప్ఫుల్, సొసైటీకి కూడా హెల్ప్ఫుల్. ఎందుకంటే ఇలాంటి క్రైమ్స్ని మనము ప్రాపర్గా ప్రాసిక్యూట్ చేయకపోవడం వల్ల చాలామంది నేరస్తులు మితిమీరిపోతున్నారు. అంటే ఒక పనిష్మెంట్ అనేది కనిపించకపోవడం వల్ల ఏమవుతుందిలే అనే దీని లోపల ఒక మెంటాలిటీకి వచ్చేస్తున్నారు. ఇది మన సొసైటీకి చాలా ఇబ్బందికరమైన విషయం. అండ్ ఇలాంటిది ఒకళ్ళని చూసి విక్టిమ్ కూడా వేరే వాళ్ళని విక్టిమ్ చేయడానికి ఒకే ప్రయత్నం లోపల ఉన్నారు, బికాస్ ఈ మెంటాలిటీ అనేది చాలా పెరుగుతుంది. సో అందుకు మనకు ఒక ప్రాపర్గా ప్రాసిక్యూషన్ కావాలి అన్నప్పుడు ఎవిడెన్స్ దానికి చాలా ముఖ్యము. సో దయచేసి మీ ఫోన్ కానీ కంప్యూటర్ ఏదైనా ఉంది అనుకోండి, వెబ్ పేజ్ ఉంటే పర్లేదు, బట్ ఫోన్ లోపల ఎవిడెన్స్ ఏదైనా ఉంది అనుకుంటే మాత్రం ఎయిర్ప్లేన్ మోడ్ లోపల పెట్టండి, సిమ్ కార్డ్ తీసేసి సపరేట్ ఫోన్ యూజ్ చేసుకుని ఫోన్ని మాత్రం సేఫ్ గార్డ్ చేసుకోండి ప్రాపర్గా.
1: ముఖ్యంగా అడ్వకేట్ గారు, మనం గమనిస్తూ ఉంటాము చాలామంది ఒకే పాస్వర్డ్ని సంవత్సరాల తరబడి ఇలా కంటిన్యూ చేస్తూ ఉంటారు. అది ఆ మోనోటోనస్, అంటే ఆ రిపీటెడ్ యూజ్ ఆఫ్ సింగిల్ ఓన్లీ వన్ పాస్వర్డ్. కొంతకాలానికి ఈ సైబర్ నేరాలు చేసే వాళ్ళకి తొందరగా యాక్సెస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కదా.
0: తప్పకుండా సార్. అది కాకుండా చాలా మంది ఏం చేస్తారు అంటే వాళ్ళ బర్త్డే, యానివర్సరీలు, పిల్లల బర్త్డేలు, వెహికల్ నెంబర్స్, ఓకే పబ్లిక్కి రెడీగా అవైలబుల్ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా పెడుతుంటారు. అందులోపల ఇంకొకటి, ఈ మధ్య లోపల ఉన్న ఇబ్బందికరమైన విషయాలు ఏఐ వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే, మన పర్సనల్ విషయాలన్నీ మనము స్టేటస్ లోపల పెట్టుకుంటాము. మా అబ్బాయి పుట్టినరోజు, ఓకే మా పెళ్లి రోజు శుభాకాంక్షలు అన్నట్టు ఇలాంటి పర్సనల్ మెసేజెస్ చాలా మనం పెడుతుంటాం ఆన్లైన్ లోపల. సో మీ ఫోన్ యాక్సెస్ కానీ, ఇది ఎవరికన్నా మీ నెంబర్ స్టేటస్ చూడగలిసిన వాళ్ళకు మీ పాస్వర్డ్ తెలుసుకోవడం అనేది పెద్ద కష్టమైన విషయం కాదు. అది కాకుండా మీ అన్ని అకౌంట్స్కి పెట్టడం వల్ల ఇబ్బందికరమైన విషయం ఏంటంటే, మీ ఒక అకౌంట్ హ్యాక్ అవ్వడం వల్ల మీ మ్యాక్సిమం డిఫరెంట్ అకౌంట్స్ కూడా హ్యాక్ అయ్యే ఛాన్సెస్కి ఆపర్చునిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి.
1: కాబట్టి పాస్వర్డ్స్ అనేది ఫ్రీక్వెంట్గా మారుస్తూ ఉండడం ఉత్తమం.
0: అన్నిటికీ వేరే వేరే పాస్వర్డ్స్, ఓకే ఇప్పుడు మీ దగ్గర ఒక ఈ కామర్స్ వెబ్సైట్ అకౌంట్ కూడా ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ కూడా ఉంటుంది, ఓకే రెండింటికి వేరే వేరే పాస్వర్డ్స్ పెట్టుకోవడం వల్ల దాన్ని హ్యాక్ చేసే పద్ధతి లోపల చాలా కష్టదాయకంగా ఉంటుంది. అందుకని చెప్పేసి మిమ్మల్ని మీరు సేఫ్ గార్డ్ చేసుకుంటారు. ఇప్పుడు చిన్న విషయం ఏంటి అంటే, మనం జనరల్గా మాట్లాడుకుంటే ఇంటి నుంచి బయలుదేరే ముందు గృహిణీలందరూ గ్యాస్కి బంద్ ఉందా, లైట్లు అన్నీ ఆఫ్ ఉన్నాయా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటారు, ఇల్లు లాక్ ఉందా లేదా అని చెప్పేసి. మన డిజిటల్ మీడియంలో కూడా ఇలానే చెక్ చేసుకోవడం అనేది ఈరోజు కంపల్సరీ అయిపోయింది. మన ఎందుకంటే అది మనం పట్టుకొని తిరుగుతూ ఉంటాము, మనకు తెలియకుండా ఫోన్ ఎప్పుడు హ్యాక్ అవుతుంది అనేది తెలియదు. సో ఇలాంటిది ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని చేసుకుంటే ఈ సైబర్ క్రైమ్ బారిన పడడం లోపల మనము చాలా బెటర్ సిచ్యువేషన్ లోపల ఉంటాము. ఇలాంటి చిన్న చిన్న స్టెప్స్ అనేది మనకు 80-90% సైబర్ క్రైమ్స్ నుంచి తప్పించుకోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి.
1: సో ముఖ్యంగా శ్రోతలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండాల్సిన అన్ని జాగ్రత్తలు, డిజిటల్ హైజీను, ఫోన్ పట్ల తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా కారణం చేత మనం కానీ, మన పిల్లలు కానీ, మన స్నేహితులు కానీ సైబర్ క్రైమ్ బారిన పడినట్టు తెలిస్తే వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. దాన్ని ప్రాపర్గా పర్స్యూ చేయడం వల్ల మీకు మీరే మెయిల్ చేసుకోవడమే కాకుండా సమాజానికి కూడా హితం చేసిన వారు అవుతారు.
0: తప్పకుండా.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు అడ్వకేట్ ఆనందకృష్ణ గారు. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ.
2: ఇది మన చట్టం.

మీరింతవరకు ఇది మన చట్టం శీర్షికన సైబర్ నేరాలు అంశం గురించి ప్రముఖ న్యాయవాది అనంతకృష్ణ కొఠారి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: FM Rainbow 101.9 Musically yours.
1: నువ్వు కూడా రెయిన్బో వింటావు. ఆ పక్కనుంది అచ్చంటిది, అది కూడా రెయిన్బో వింటుంది. ఆ ముసలి దుద్దే ఇకిలిస్తోంది, అది కూడా రెయిన్బో వింటుంది. అందరూ వింటారు రెయిన్బో, కానీ నాకు నచ్చలేదు. నన్ను వదిలేసి నువ్వు ఒక్కడే రెయిన్బో వింటావు, నాకు నచ్చలేదు.
2: Twin Cities Rainbow FM 101.9.

ಹಾಯ್, ಹಲೋ, ಗುಡ್ ಈವ್ನಿಂಗ್ ಫ್ರೆಂಡ್ಸ್, ಗುಡ್ ಈವ್ನಿಂಗ್ ಟ್ವಿನ್ ಸಿಟೀಸ್. ಮೀರು ಅಂಟುನಾರು ಆಕಾಶವಾಣಿ ಎಫ್ಎಂ ರೈನ್ಬೋ ಹೈದ್ರಾಬಾದ್ 101.9 ಮೆಗಾಹರ್ಟ್ಸ್ ರೈನ್ಬೋತೋ ಜೀವಿತಂ ರಂಗಳಮಯಂ. ಆ್ಯಂಡ್ ವೆಲ್ಕಮ್ ಟು ಝೆನ್ ಝೀ ವಿತ್ ಮೀ ಆರ್ಜೆ ಪ್ರಭಲಿಕಾ. ನಿಜಂಗಾ ಇಲ್ಲ మీతో హ్యాపీగా మాట్లాడుతున్నట్టు మీకు అనిపిస్తుంది కదా, కానీ నా మనసు అస్సలు బాగాలేదు. చాలా బాధగా ఉంది, ఏడుపొచ్చేస్తుంది. ఎవరైనా భుజం మీద వాలి బోర్న ఏడవాలనుంది. మీకు కూడా అలానే అనిపిస్తుంది కదా. నిజంగా ఐ నో ఇన్నర్ ఇంటెన్షన్స్ అందరివి కొంచెం ఎమోషనల్గానే ఉంది. ఎందుకంటే మీకు తెలిసిందే కదా, గణపతి వెళ్ళిపోతున్నాడు, అప్పుడే నిమజ్జనం టైం వచ్చేసింది. నిజంగా నా ఇన్నర్ ఫీలింగ్ అయితే మీకు వెంకీ పోయంలాగా వెరైటీగా చెప్పాలనుకుంటున్నా. ఎస్, గణపయ్య ఓ మంచి గణపయ్య. 10 రోజులు మాతో పాటు ఉండటానికి వచ్చావు, మాతో పాటు ఆడావు పాడావు, మంచి నైవేద్యాలన్నీ చాలా చక్కగా భుజించావు, మరి మమ్మల్ని బాగా అనుగ్రహించావు కూడా. కానీ ఎందుకు ఎందుకు నిమజ్జనం పేరుతో మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నావు గణపయ్య అన్న ఫీలింగ్ నాకుంది. అయినా నువ్వు నాకు నచ్చావు. సీరియస్లీ, ఈ ఇన్నర్ ఇంటెన్షన్ అయితే అందరిది కదా. ఎస్, అండ్ యు సీ, మనం అంగరంగ వైభవంగా నిమజ్జనంతో గణపయ్యని సెండ్ ఆఫ్ చేస్తున్నాం, కానీ ఎంతమంది ఏడుస్తూ సెండ్ చేస్తున్నారు తెలుసా? సీరియస్గా, మళ్ళీ అగ్లే సాల్ ఫిర్సే ఓ బప్పా అనేసి చాలా చాలా చాలా గట్టిగా కోరుకున్నాం. ఆ నెక్స్ట్ ఇయర్ తొందరగా రావాలి అనేసి కోరుకుంటున్నాం కదా. ఎస్, వీ లవ్ యూ గణేష్, అండ్ వీ మిస్ యూ, మిస్ యూ, మిస్ యూ సో మచ్ కదా. మరి ఈరోజు బోల్డ్ అనే విశేషాలు మాట్లాడుకుందాం. అండ్ మీ ఏరియాలో అసలు నిమజ్జనం ఎలా జరుగుతుంది, ఎలా ఎంజాయ్ చేశారు ఈ 10 రోజులు, అండ్ సో మెనీ థింగ్స్ టు టాక్ అబౌట్. ఎందుకు అంటే ప్రభలిక వచ్చేసింది మీతో ఈరోజు మాట్లాడడానికి వెరైటీగా థర్స్డే రోజు. ఎస్, బట్ స్టిల్ 9:30 వరకు మీతో పాటే ఉంటాను, మీతో పాటు

మ్యూజిక్ ఎంజాయ్ చేయడానికి నేను కూడా వచ్చేసాను. మరి మంచి పాటతో కిక్ స్టార్ట్ చేసేద్దాం మన షోని. ఎస్, మన శ్రీ గణేష సాంగ్తో స్టే ట్యూన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్స్ విత్ మీ ఆర్జే ప్రభలిక. స్టే ట్యూన్డ్.

ఆల్ రైట్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్స్ విత్ మీ ఆర్జీ ప్రఫలిక, అండ్ యూ ఆర్ లిస్నింగ్ టు జెన్జీ. ఎస్, జెన్జీ ఈజ్ అ సెగ్మెంట్ విత్ మల్టీలింగ్వల్ సాంగ్స్. తెలుగు కాకుండా మనం ఈ 6 to 7 కంప్లీట్గా డిఫరెంట్ లాంగ్వేజ్ సాంగ్స్ వింటూ ఉంటాం, యాజ్ యు నో. ఎస్, మరి ఎంత సందడిగా ఉంది కదా, ఎంత బాగుందో, చాలా చాలా చాలా కోలాహలంగా ఉంది, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ అండ్ ఇట్స్ ఎవ్రీవేర్ ఇన్ ది కంట్రీ. అండ్ వేరే తెలుగు వాళ్ళు ఉన్నారో, ఎవరైతే గణపయ్యను పూజిస్తారో, వాళ్ళందరూ చాలా సందడిగా ఈ 10 డేస్ గణపయ్యని పూజ చేసుకొని అండ్ అలా చాలా చాలా అంగరంగ వైభవంగా నీరాజనం చేస్తూ నిమజ్జనానికి పంపిస్తున్నారు కదా. ఎస్, ఎక్కడో ఏదో బాధగా అయితే ఉంది, బట్ స్టిల్ యు నో దిస్ ఇస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ పీరియడ్ ఆఫ్ ది ఇయర్ కదా. ఈ 10 డేస్ కోసం మనం సంవత్సరం మొత్తం వెయిట్ చేస్తాం, బికాజ్ దిస్ ఇస్ అ ఫెస్టివల్ ఆఫ్ యూనిటీ ఆఫ్ ఎవ్రీబడి ఆఫ్ ఎవ్రీ ఏజ్ గ్రూప్ కదా. ప్రతి ఒక్కళ్ళు చిన్న పెద్దవాళ్ళు అన్నట్టు కాకుండా ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేసే ఈ మన గణేష్ పండుగ, హౌ క్యాన్ వీ మిస్ ఇట్ యా, సీరియస్లీ. మరి యూ క్యాన్ సీ దాట్, యూ క్యాన్ విట్నెస్ ద సెలబ్రేషన్ ఎవ్రీవేర్ ఇన్ ద సిటీ, ఎవ్రీ కార్నర్, ప్రతి ఒక్క గల్లీ గల్లీలో మనం చూడొచ్చు ఎంత బాగా సెలబ్రేట్ చేస్తారో. అండ్ యునో ఇట్స్ అ సార్ట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ పీపుల్ విల్ టేకప్ కదా, ఆ పిల్లలు కానీ వాట్ ఎవర్ ద ఏజ్ గ్రూప్ దే హ్యావ్, దే బికమ్ ది ఆర్గనైజర్స్. వాళ్ళే చాలా రెస్పాన్సిబుల్గా అన్నిటినీ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు, మంచి మంచి గేమ్స్ని కండక్ట్ చేస్తూ ఉంటారు ఆ పర్టికులర్ కమ్యూనిటీలో. అండ్ ఎప్పుడు ఎవరు ఉంటారో పక్కన మనకి తెలీదు, బట్ ఇలాంటి కైండ్ ఆఫ్ సెలబ్రేషన్స్లో అందరూ గ్యాదర్ అవుతూ ఉంటారు. చాలా చాలా చాలా మంచి కమ్యూనిటీ రిలేషన్షిప్స్ పెరిగే పండుగ ఇది కదా. ఎస్, మరి దిస్ ఇస్ దాట్ పార్ట్ ఆఫ్ టైమ్ వి ఆర్ హ్యాపెనింగ్ రైట్ నౌ. మరి చూడండి, మన సిటీలో నిమజ్జనాన్ని చూడడానికి చాలామంది వస్తున్నారు ఫ్రమ్ అవుట్సైడ్ ది సిటీ ఆల్సో, ఎందుకంటే రకరకాల గణపతి విగ్రహాలని చూడొచ్చు, మంచి అవతారాల్లో బ్యూటిఫుల్గా ఇన్నోవేటివ్గా క్రియేట్ చేసిన గణేష్ ఐడల్స్ అన్నీ ఎన్నో ఉన్నాయన్నమాట మన కార్నర్ ఆఫ్ ది సిటీలో. బట్ ప్రతి ఒక్క చోటుకి వెళ్ళి మనం చూడలేం కదా, బట్ దాట్ 1 పాయింట్ సొల్యూషన్ ఇస్ నిమజ్జనం టైంలో అన్ని గణపయ్యలు ఒకే దగ్గరికి వచ్చేస్తాయి. మరి అలా మన డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో నిమజ్జనాలు అనేవి జరుగుతున్నాయి, ఆ పాయింట్కి వెళ్ళి అందరూ వెళ్ళి చూడాలి ఆ గణపయ్యలు ఇంత అందంగా ఎవరు చేశారు అనేసి చూస్తూ సెల్ఫీలు, ఓ మై గాడ్, ఫుల్ టు సెలబ్రేషన్స్ అయితే హైదరాబాద్లో కనిపిస్తున్నాయి అండ్ ఇట్స్ ఎవ్రీవేర్ ఆఫ్ కోర్స్. మరి మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు నాకు కూడా చెప్పండి, షేర్ చేసుకోండి ఆన్ వాట్సాప్ 9140232348 ఇస్ ద నంబర్. మరి మంచి పాటలు వింటూ ఆకాశవాణి వింటూ నిమజ్జనాన్ని ఎంజాయ్ చేయండి, అండ్ జాగ్రత్తగా ఉండండి హూ ఆర్ ట్రావెలింగ్ అండ్ ఆన్ ద రోడ్స్. ప్రాపర్ ప్లానింగ్తో బయటకు వెళ్ళండి, బికాస్ డెఫినెట్లీ ట్రాఫిక్ అనేది కొద్ది రోజుల ఇష్యూ ఉంటుంది కాబట్టి జస్ట్ ప్లాన్ యూర్ థింగ్స్ అహెడ్. అండ్ ఎవరైతే నిమజ్జనం ప్లేసెస్లో ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి, బికాజ్ డెఫినెట్లీ ఎంజాయ్మెంట్ సెలబ్రేషన్తో పాటు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. దట్ ఈస్ రియలీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎస్, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్స్. హియర్ వి గో విత్ నేషనల్ అవార్డ్ వినింగ్ మూవీ అమరన్ సినిమాలోంచి. ఎస్, హే మిన్నలే, హియర్ వి గో.

0: When the drums beat at Bonalu, when the verses of Dasarathi echo. When the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telanganam. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
1: ఒక మంచి పుస్తకం మనకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది.
2: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది.
1: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
2: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
1: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
2: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
1: మీ అనుభూతిని
2: మీ మాటల్లో
1: మా శ్రోతలతో పంచుకోండి.
2: మీ పేరు, మొబైల్ నెంబర్ వివరాలను
1: readwithrainbow2026@gmail.com కు పంపండి.
2: మీ రీడింగ్ జర్నీ
1: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
2: రెయిన్బోతో పంచుకోండి.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: రీడ్ విత్ రెయిన్బో.
3: Now let's have a live update of 20th edition of Asian Games 2026 to be held in Japan on Akashvani.
4: Football mukable ka vivaran to hum jari rakhenge hi, lekin filhal Asiai khelon mein kya kuch ho raha hai Japan mein, uski taza tarin report ke liye hum aapko liye chalte hain ab se thodi hi der mein Akashvani ke studios. भारत के खिलाड़ी वहां पर अपना सर्वस्व झोंकने का प्रयास कर रहे हैं और भारत के लिए पदक हासिल करने की कोशिश कर रहे हैं. तो आइए जानते हैं एशियाई खेलों में क्या है कुछ ताजा समाचार.
5: एशियन गेम्स 2026 आईची नगोया.
6: हेलो एंड अ वेरी वार्म वेलकम टू ऑल द लिसनर्स ऑफ आकाशवाणी. मैं हूं साक्षी मांडवाल और मेरे साथ इस वक्त यहां पर मौजूद है शबाब अनवर. एंड द बिग न्यूज दैट वी ब्रिंग टू यू इन द 6:30 लाइव अपडेट ऑफ द ऑनगोइंग एशियन गेम्स 2026 इज फ्रॉम द वुमेन्स 10,000 मीटर फाइनल्स. यस, वी हैव आवर इंडियन एथलीट सीमा who went on to get the bronze medal for us and for herself, clocking a timing of 32 minutes 50.05 seconds. She finished on the third spot right behind Bahrain, who grabbed the gold medal, while Japan's Tanaka Nozomi grabbed the silver medal. Good news coming in from the world of athletics, as was much expected. We are hoping that these medals go on increasing because athletics is one of the big hopes that India is going to be relying on. In the other news from athletics, hum aapko bata de ki women's triple jump ke andar Asha Elango missed out on a medal. Ji ha, Asha Elango could not improve. Unka jo pehla attempt tha, it was of 13.43. Second one was invalid. Third attempt was 13.83. Fourth was 13.63. Fifth was 13.65. And sixth was 13.59. अब आपको ये बता दे कि जो because she missed out on a final, what was the reason for that? It was because she was tied with China's Wai Li, but still with a best of 13.83. But Yai Li had a better second best. जो यहाँ पर आशा इलांगो का सेकेंड बेस्ट था वो इनवैलिड कंसिडर किया गया था, जबकि चाइना की याई ली का सेकेंड बेस्ट

Right, 6:38 cross 2 seconds on the dot. You are listening to Akashvani FM Rainbow, Hyderabad 101.9 megahertz with me, RJ Pravlika. Yes, life became so easy, kada? ఈ మాట అంటే నీకు ఏ యాంగిల్లో ఈజీ అనిపిస్తోంది ప్రభులిక అంటే చాలా విధాలుగా చెప్పచ్చు, కానీ నిజంగా ఈ పాయింట్ చెప్పాక మీకు చాలా అర్థమవుతుంది. ఈజీ అవైలబిలిటీ అండ్ క్విక్ డెలివరీ అంతా మన ఆలోచనల్ని మార్చేసాయి తెలుసా, సీరియస్లీ. అండ్ దాట్స్ హౌ వీఆర్ బిహేవింగ్ అకార్డింగ్ టు లైఫ్ స్టైల్. మరి అప్పటి కాలంతో కంపేర్ చేస్తే, ఇప్పుడు కంపేర్ చేస్తే లైఫ్ బికేమ్ డెఫినెట్లీ బెటర్, బికాజ్ అందుకే మనం చాలా లేజీ అయిపోయాం, అందుకోసమే మనకి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఇవన్నీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అన్నమాట, బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ చేంజెస్. మరి మన ఆలోచనల్ని ఎలా మార్చేసాయంటే, ఏ పాతది ఎంతని వాడతావు పారిసే, కొత్తవి ఎన్ని మోడల్స్ వచ్చాయో అనుకుంటూ ఈజీ రీప్లేస్మెంట్స్ చేస్తున్నాం కదా. వెరీ వెరీ ఈజీలీ వీ రీప్లేస్ థింగ్స్. అసలు ఒక్క నిమిషం కూడా ఆలోచించాం అనమాట, ఎప్పుడన్నా ఏదైనా బిగ్ సేల్స్ అనేవి నడిచినప్పుడు, లేకపోతే యు జస్ట్ గాట్ అ సాలరీ అండ్ యూ వాంటెడ్ టు స్పెండ్ సంథింగ్ అండ్ దాట్, లేకపోతే ఎవరికన్నా గిఫ్ట్ చేయడంలో ప్రాబ్లం లేదు, బట్ యు నో జస్ట్ టైం పాస్కి అలా ఆన్లైన్ వెబ్సైట్స్ చూస్తూ, ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్స్ చూస్తూ, ఇప్పుడు ఇది బాగుంది కదా మోడల్, మనకు అవసరం లేకున్నా కానీ ఈ మోడల్ నచ్చింది కాబట్టి కొంటే అయిపోతుంది కదా అనేసి, జస్ట్ లైక్ దాట్ వెరీ ఈజీలీ వీఆర్ రీప్లేసింగ్ థింగ్స్. అంటే చిన్న స్క్రాచ్ వచ్చేస్తే ఫోన్ని, ఎక్కువసార్లు వేసేస్తే బట్టల్ని, అంటే నిజంగా బోర్ కొట్టేసి మూడ్ స్వింగ్స్ ఉన్నా మూడ్ చేంజ్ కోసం కూడా మనం షాపింగ్ చేసేస్తాం కదా, బట్టల్ని మార్చేస్తాం. సో ఒకటికి కాకపోతే మరొకటి అవైలబుల్గా ఉంటున్నాయి కదా, దెర్ ఆర్ సో మెనీ నంబర్ ఆఫ్ ఆప్షన్స్. బట్ ఇఫ్ ఇట్ ఆల్ యూ గెట్ బ్యాక్ టు ఫ్యూ ఇయర్స్ అగో, దిస్ వాస్ నాట్ లైక్ దాట్ బిఫోర్ టు ఇంత ఈజీ షాపింగ్ అనేది జరగనప్పుడు, లైక్ వెరీ వెరీ మన టైట్ స్కెడ్యూల్స్ ఉండేవి, చాలా లిమిటెడ్ స్టాక్ ఉండేది, అండ్ షాపింగ్ అంటే వెరీ రేర్లీ, ఎప్పుడో పండక్కో ఎప్పుడో అవసరం ఉంటే తప్పితే, అలా చేసే టైంలో వెన్ థింగ్స్ అవసరం ఉన్నప్పుడే కొనుక్కునే వాళ్ళం. అండ్ ఎన్నో వస్తువులనైనా మనుషులనైనా వి యూస్ టు జస్ట్ టేక్ దెమ్ వెరీ వెరీ ప్రాపర్లీ అండ్ చాలా వాల్యూ ఇచ్చేవాళ్ళం. అండ్ రైట్ నౌ ఇప్పుడు ఎలా ఉందంటే, జస్ట్ మూడ్ చేంజ్ కోసం కూడా మనం అన్నిటినీ మార్చేస్తున్నాం, ఒకటి కాకపోతే మరొకటి అవైలబుల్గా ఉంటున్నాయి కాబట్టి వస్తువులనైనా మనుషులనైనా. ఎస్, యూ హర్డ్ ఇట్ డబుల్ రైట్. ఎస్, మరి నిజంగా మనుషుల్ని కూడా అదే సార్ట్ ఆఫ్ మెంటాలిటీతో సస్టైనబిలిటీ యాటిట్యూడ్ ఉండట్లేదు అనమాట మనకి. సో రీప్లేస్ కాకుండా రిపేర్ చేయటంలో మనకున్న థింగ్ ఎలా ఉంటుందంటే, ఓ పెద్ద సాటిస్ఫాక్షన్ ఉంటుంది తెలుసా. ఇఫ్ యూ రిపేర్ సంథింగ్ అట్ యువర్ హోమ్ యూ ఫీల్ సో సాటిస్ఫైడ్, అండ్ ఆ వస్తువుకి మీరు ఒక యాడెడ్ లైఫ్ స్పాన్ యాడ్ చేసినట్టు, అండ్ అంతేకాదు దానికి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు, దానికి ఒక వాల్యూ పెరుగుతుంది. వన్స్ యూ రిపేర్ ఇట్ మనం జాగ్రత్తగా వాడతాము అండ్ ఎక్స్ట్రా స్పెషల్గా కేర్ చేస్తాం. డిడ్ యూ ఎవర్ అబ్జర్వ్ ఇట్? ఎస్. అండ్ క్లోత్స్ అంటారా, ఎస్, మనం చాలా ఈజీగా కొనేస్తున్నాము. వై కాంట్ వీ రీమోడిఫై ఇట్ అండ్ అట్లీస్ట్ మేక్ ఇట్ లుక్ డిఫరెంట్ కాంబినేషన్స్లో యూజ్ చేస్తే దాన్నే కొత్తగా మళ్ళీ వాడచ్చు ఫర్ ఎ లాంగర్ స్పాన్. దట్స్ హౌ ఐ వాంటెడ్ టు సే. అండ్ అంతేకాదు సస్టైనబిలిటీ యాటిట్యూడ్ మన రిలేషన్షిప్స్లో కూడా ఉంటే, నాట్ ఓన్లీ వస్తువుల్లో, బికాజ్ వస్తువుల్ని లాంగర్ టైం వరకు వాడటం అనేది కొంతమందికి అలవాటు ఉంటుంది, చాలామందికి చేంజ్ చేసే అలవాటు వచ్చేసింది, బట్ అదే యాటిట్యూడ్ రిలేషన్షిప్స్లో కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నమాట మనకి. సో ఇఫ్ వీ హ్యావ్ దిస్ సస్టైనబిలిటీ యాటిట్యూడ్ ఏ గొడవైనా కానీ వెంటనే ఫిక్స్ చేసుకోవాలి అనుకుంటాం అన్నమాట, బికాస్ దట్ రిపేర్ యాటిట్యూడ్ మనకి ఆల్వేస్ ఉంటుందన్నమాట. అండ్ బాండింగ్కి ఇంపార్టెన్స్ ఇస్తాము అండ్ దాట్స్ హౌ వీ హ్యావ్ టు రిపేర్ అవర్ రిలేషన్షిప్స్ బట్ నాట్ రీప్లేస్. అందుకే కదా మన యాటిట్యూడ్ మన ఆలోచనలో చేంజ్ వస్తున్నాయి కాబట్టి దాట్స్ హౌ పీపుల్ ఆర్ టేకింగ్ వెరీ క్విక్ డెసిషన్స్. వెంటనే ఫ్రెండ్స్తో గొడవ రాగానే మార్చేస్తారు, వాళ్ళని డిస్టెన్స్లో పెట్టేస్తారు, నాట్ సిట్ టాక్ రిపేర్ ద రిలేషన్షిప్స్ అనే యాటిట్యూడ్ ఉండట్లేదు అనమాట. సో ఇఫ్ యు స్టార్ట్ డూయింగ్ విత్ యువర్ థింగ్స్ ఫస్ట్లీ,
repair your things

దట్ యాటిట్యూడ్ విల్ డెవలప్ అండ్ ఆటోమేటిక్గా మన సస్టైనబిలిటీ యాటిట్యూడ్ అనేది రిలేషన్షిప్స్ మీద ఆటోమేటిక్గా చూపించేస్తాం అన్నమాట. దాట్స్ హౌ ఇట్ వర్క్స్ బాస్. అంతకుముందు ఇలానే ఉండేది, బట్ ఇప్పుడు అంత క్విక్ డెసిషన్స్ ఎందుకు మనకి వచ్చేస్తున్నాయి అంటే యాటిట్యూడ్ చేంజ్ అనమాట బికాస్ ఆఫ్ దిస్. సో ఆల్వేస్ రిపేర్ యువర్ రిలేషన్షిప్స్, విత్ డోంట్ రీప్లేస్ దెమ్ జస్ట్ లైక్ ఫర్ ద థింగ్స్. ఎస్, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హై త్రీ బాధువాణి 1.9 మెగాహెర్ట్స్ విత్ మీ ఆర్జే ప్రభులిక. అండ్ ఎస్, మరి ఏం చేస్తున్నారు మీరు, వాట్ ఆర్ ద అప్డేట్స్ నాకు చెప్పమని చెప్పాను ఆన్ వాట్సాప్. నాకు వాట్సాప్ మెసేజెస్ వచ్చేస్తాయి, మరి ఒక మంచి పాట వచ్చేస్తుంది. మీన్ వైల్ యూ కెన్ వాట్సాప్ మీ 091-402-3-2348-22. స్టే ట్యూన్ విత్ మీ ఆర్జే ప్రభులిక.

ఎక్కువగా మాట్లాడేస్తే ఎక్స్ట్రావర్ట్ అంటారు కదా, ఏంటంతలా మాట్లాడేస్తావు అనేసి అంటారు, అండ్ ఎప్పుడు ఎక్స్ప్రెసివ్గా ఉంటే ఎక్స్ట్రావర్ట్ అనేసి అంటూ ఉంటారు. ఎప్పుడు అలా ఉండకూడదు, కొన్ని ప్రైవేట్ థింగ్స్ అనేవి ఉండాలి, కొంచెం ప్రైవసీ అనేది ఉండాలి, అండ్ కొన్ని సీక్రెట్స్ అనేవి ఉండాలి అనేసి అంటూ ఉంటారు. అదే ఆన్ ది అదర్ సైడ్ మాట్లాడమన్నా మాట్లాడకపోతే ఇంట్రావర్ట్ అంటారు. అంటే అరే అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండరా, జనాల్లో కలుస్తూ ఉండరా, సోషలైజ్ అవ్వరా, మాట్లాడుతూ ఉండరా అనేసి అంటూ ఉన్నా కానీ అలా సైలెంట్గా ఎప్పుడు ఎంత లేజీగా అనిపిస్తుందో వీళ్ళకి మాట్లాడడానికి అన్న ఫీలింగ్ ఉంటుంది వాళ్ళని చూస్తే. సో వెరీ రేర్లీ దే టాక్, ఇఫ్ దే టాక్ అవి ముత్యాల్లానే అనిపిస్తాయన్నమాట. సో వాళ్ళని ఇంట్రోవర్ట్ అంటారు. యు నో వాట్, ఈ మధ్య ఇంకో కొత్త రకం మనుషుల్ని చూస్తున్నాం, ఇంకో కొత్త రకం టైప్ని చూస్తున్నాం. ఏంటో తెలుసా, వాళ్ళనే ఆట్రోవర్ట్ అంటారంట. ఇదేదో కొత్తగా ఉంది కదా, నాట్ ఎక్స్ట్రోవర్ట్, నాట్ ఇంట్రోవర్ట్. ఈ ఆట్రోవర్ట్స్ అసలు ఎలా ఉంటారు అంటే, నిజంగా ఈ జనరేషన్లో రైట్ నౌ ఏదైతే జనరేషన్ రన్ అవుతుందో వాళ్ళు యాక్చువల్లీ ఎక్కువగా ఆట్రోవర్ట్స్ ఉంటున్నారంట. బికాస్ లివింగ్ కండిషన్స్ ప్రకారం, ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ప్రకారం మనం చూస్తే ఎక్కువగా మాట్లాడే వాళ్ళు లేరు, అలా అని తక్కువగా మాట్లాడే వాళ్ళు లేరు. దే ఎంజాయ్ సోషల్ లైఫ్, బట్ అట్ ది సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ అ రైట్ డోస్ అనమాట. అంటే కొంచెం ఇంట్రోవర్ట్, కొంచెం ఎక్స్ట్రోవర్ట్ని కలిపితే గ్రైండర్లో వేసిస్తే ఎలా అవుతారు, ఆట్రోవర్ట్స్ అవుతారనమాట. అండ్ అంతేకాదు, దే ఓన్లీ ఎంటర్టైన్ మీనింగ్ఫుల్ టాక్స్ అనమాట. సో కుదిరినప్పుడు మాట్లాడతారు, సమ్టైమ్స్ అవుట్ గోయింగ్గా అనిపిస్తారు, అదే సమ్టైమ్స్ చాలా డిస్టెంట్గా అనిపిస్తారనమాట, చాలా దూరంగా అనిపిస్తారు, అప్పుడే చాలా కలిసిపోయినట్టు అనిపిస్తారనమాట. అండ్ దిల్ మేనేజ్ దర్ ఎనర్జీ, అందరి దగ్గర ఆ ఎనర్జీని వేస్ట్ చేసుకోరు, అలా అని ఎనర్జీని వేస్ట్ చేసుకోకుండా అలా ఉండిపోరనమాట. ఎక్కడ కావాలో అక్కడ ఎనర్జీని ఇస్తారు, సేమ్ టైం అలానే సైలెంట్ కూడా అయిపోతారనమాట. దే ఓపెన్ అప్ సో ఫాస్ట్, అట్ ది సేమ్ టైమ్ దే పుల్ బ్యాక్ జస్ట్ యాజ్ ఫాస్ట్ యాజ్ దాట్ అనమాట. అండ్ అంతేకాదు, దే కనెక్ట్ వెరీ డీప్లీ. డెఫినెట్గా చాలా ఎక్స్ప్రెసివ్గా ఉంటారు, బట్ కొంతమందితోనే చాలా డీప్గా ఉంటారు, అండ్ దట్ ఈస్ వెరీ స్పెషల్ పీపుల్ అనమాట. అండ్ అంతేకాదు, దే డెఫినెట్లీ సోషలైజ్, బట్ ఓన్లీ ఫ్యూ ఇన్స్టాన్సెస్లో. వెరీ చూజీ అబౌట్ దట్ సోషలైజింగ్, అండ్ ఆ పీపుల్తో వెరీ వెరీ పర్టికులర్ పీపుల్తోనే ఉంటారు, వెరీ చోజన్గా ఉంటారనమాట. మరి ఇలాంటి లక్షణాలు మీకున్నాయంటే యు ఆర్ నాట్ అ ఎక్స్ట్రావర్ట్ ఆర్ ఇంట్రావర్ట్, బట్ యు ఆర్ అ ఆట్రావర్ట్ అనమాట. ఎస్, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎస్, మరి ఆలోచిస్తూ ఉండండి. బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరికోసం వచ్చేస్తుంది. అండ్ అంతేకాదు, ఆఫ్టర్ దిస్ సాంగ్ వీ హ్యావ్ అనువంత స్పెషల్ ఎపిసోడ్, అండ్ ఆఫ్టర్ దాట్ We have a call this time coming up. Yes, but meeru naaku call cheyalsina time vachestundi. The number is 0402323003 0402323481 and 0402970471 are the numbers. Lines busy ga unte, you can also WhatsApp me over 9140232348 22. Here we go with the super hit. Appadi paada paada paada. Enjoy.

ರೇನ್ಬೋ 101.9. హలో డియర్ లిసనర్స్, వెల్కమ్ టు మన ఇవాల్టి ఎపిసోడ్ ఆఫ్ అను అంత. రాత్రి అయిపోయింది, బయట జనాలు తగ్గుతున్నారు, రోడ్ మీద వెహికల్ సౌండ్ ఒక్కొక్కటి తగ్గిపోతుంది. కానీ ఒక్క అపార్ట్మెంట్లో మాత్రం ఇంకా లైట్ ఆనే ఉంది. బాల్కనీలో ఒక అమ్మాయి చేతిలో కాఫీ కప్ పట్టుకొని ఉంది, కానీ ఆ కాఫీ ఎప్పుడో చల్లారిపోయింది. టేబుల్ మీద డిన్నర్ రెడీగా ఉంది, కానీ ఆమె ఒక్క ముద్ద కూడా తినలేదు. ఫోన్ తన పక్కనే ఉంది, ప్రతి కొన్ని నిమిషాలకి స్క్రీన్ వెలుగుతుందేమో అని తను చూస్తుంది. డోర్ బయట ఎవరైనా నడిచిన సౌండ్ వినిపించినా, లిఫ్ట్ సౌండ్ వచ్చినా ఆమె ఎంతో ఆశతో తలుపు వైపు చూస్తుంది. కానీ ప్రతిసారి తను ఎదురు చూస్తున్న వాళ్ళు మాత్రం రాలేదు. 10:00, 10:30, 11:00, 11:30 కూడా అయింది, కానీ ఆమె మాత్రం ఇంకా అక్కడే వెయిట్ చేస్తుంది. తను వెయిట్ చేస్తున్న పర్సన్ని తన ఫస్ట్ టైం 6 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ కాలేజ్ ఫస్ట్ డే రోజు కలిసింది. జస్ట్ ఫమిలియర్ ఫేస్ నుంచి మెల్లగా ఒక ఫ్రెండ్ అయ్యాడు. ఆ ఫ్రెండ్షిప్ మెల్లగా కాన్వర్జేషన్స్ని స్టార్ట్ చేసింది. కాన్వర్జేషన్స్ అలవాట్లయ్యాయి, అండ్ ఆ అలవాటు తెలియకుండానే ప్రేమగా మారింది. కాలేజ్ అయిపోయాక ఆమె హయర్ స్టడీస్ కోసం అబ్రాడ్ వెళ్లాల్సి వచ్చింది. అతను ఇక్కడే తన కెరీర్ని స్టార్ట్ చేశాడు. డిస్టెన్స్ వాళ్ళ మధ్యలో కిలోమీటర్స్ని పెంచింది, కానీ ప్రేమని మాత్రం తగ్గలేకపోయింది. 2 సంవత్సరాలు వాళ్ళిద్దరూ లాంగ్ డిస్టెన్స్ చేశారు. డిఫరెంట్ టైమ్ జోన్స్, మెసేజెస్తో మాట్లాడుకుంటూ, వీడియో కాల్స్లో కలుసుకుంటూ అలా 2 ఇయర్స్ గడిపేశారు. ఫైనలీ ఆఫ్టర్ షీ కేమ్ బ్యాక్ టు ఇండియా,

నో కాన్వర్జేషన్స్, కొన్ని డిస్అగ్రిమెంట్స్, కొన్ని టీయర్స్, కొన్ని గొడవలు అయినప్పటికీ ఫైనలీ వాళ్ళ ఫ్యామిలీస్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఈరోజు ఆ అమ్మాయి వెయిట్ చేస్తుంది ఆ అబ్బాయి కోసమే. అదేనండి, ఐ మీన్ వాళ్ళ హస్బెండ్ కోసం. ఆయన ఏమీ ఏదో ఒక ట్రిప్ నుంచో లేదా చాలా రోజుల తర్వాత ఇంటికి వస్తున్నారని మీరు అనుకుంటున్నారేమో. లేదు లేదు, ఆయన వచ్చేది ఆఫీస్ నుంచే. అదేంటి, రోజు వెళ్ళే ఆఫీస్ నుంచే కదా వస్తుంది, దానికి ఇంతలాగా వెయిట్ చేయాల్సిన అవసరం ఏముంది అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళ మధ్యలో థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ లేవు, డిఫరెంట్ కంట్రీస్ లేదు, డిఫరెంట్ టైమ్ జోన్స్ లేవు. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు, కానీ అయినా వాళ్ళిద్దరి మధ్యలో దూరం ఉంది. ఎందుకంటే డియర్ లిసనర్స్, కొన్నిసార్లు డిస్టెన్స్ అనేది కిలోమీటర్స్లో ఉండదు. మనం చాలా దగ్గరే ఉన్నా మన మనసులు మాత్రం దూరంగా ఉండొచ్చు. మన ఇవాల్టి అనువంతలో ఈ స్టోరీని విందాం. ఫైనలీ షర్ట్ స్లీవ్స్ ఫోల్డ్ చేసుకుంటూ ఫోన్లో మెసేజ్ చెక్ చేసుకుంటూ ఆరవ్ ఇంటికి వచ్చాడు. టేబుల్ మీద ఉన్న డిన్నర్ని చూసి, మీరా నువ్వు ఇంకా డిన్నర్ చేయలేదా అని అడిగాడు. మీరా ఏం రిప్లై ఇవ్వకుండా కోపంగా చూసింది. ఏంటి మీరా, నిన్నే అడుగుతున్నా, మాట్లాడవేంటి? ఆరవ్, నువ్వు చాలా మారిపోయావు. మీరా, ఈరోజు ఆఫీస్లో ఏం జరిగిందో నీకు తెలుసు కదా, లేట్ అవుతుందని మెసేజ్ కూడా చేశా కదా మీరా. ఈ రోజు గురించి కాదు ఆరవ్, ఇది చాలాసార్లు అవుతుంది. మనం కాలేజ్లో ఉన్నప్పుడు నేను ఒక్కసారి నేను కలవాలంటే చాలు, నువ్వు ఎంత బిజీ ఉన్నా వచ్చేసేవాడివి. రాత్రి 2 గంటల వరకు మనం మాట్లాడిన రోజులు ఎన్నో ఉన్నాయి, కానీ ఇప్పుడు నేను ఈ పక్కన కూర్చున్నా కూడా నువ్వు ఎక్కడో ఉంటావు ఆరవ్, ఫోన్లో, వర్క్లో, మీటింగ్స్లో, డెడ్లైన్స్లో. మీరా, ఆరవ్ నువ్వు నన్ను లవ్ చేయట్లేదని నేను అనట్లేదు, కానీ నువ్వు ముందులాగా లేవు ఆరవ్. నీకు నా మీద ప్రేమ చాలా తగ్గిపోయింది, ఇప్పుడు నీకు నీ వర్కే ప్రయారిటీ, నేను కాదు. మీరా, నాకేమీ నీ మీద ప్రేమ తగ్గలేదు మీరా. ఓ అవునా, మరి నాకెందుకు ఇలా అనిపిస్తుంది? మీరా, నేను కొంచెం బిజీ అవుతున్నా అంతే, ఆఫీస్లో చాలా ప్రెషర్స్ ఉంటున్నాయి. నాకు కూడా తెలుసు ఆరవ్, కానీ కొన్నిసార్లు నేను చూస్తే నేను నీ లైఫ్లో జస్ట్ ఒక చిన్న పార్టే అనిపిస్తుంది. ముందైతే నేనే నీ మొత్తం లైఫ్ అని అనిపించేది. అప్పుడు వేరు మీరా, వీవర్ ఇన్ కాలేజ్ దెన్, వీఆర్ గ్రోన్ అప్ నౌ. అప్పుడంటే ఏమీ ఉండేది కాదు, సో నేను నీకు ఫుల్లీ అవైలబుల్గా ఉండగలిగాను. బట్ నౌ ఐ హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్, హౌస్, ఎక్స్పెన్సెస్, మన ఫ్యూచర్, మనం కలలు కన్నవి, మనం కలిసి ప్లాన్ చేసినవి అన్నీ నిజం చేయాలి కదా మీరా. అది చేయడానికే నేను ట్రై చేస్తున్నా. అప్పుడంటే అన్నీ పక్కన పెట్టి వచ్చేస్తుండే, కానీ ఇప్పుడు కొన్ని థింగ్స్ని పక్కన పెట్టలేకపోతున్నా. బట్ దట్ డజంట్ మీన్ యువర్ నాట్ మై ప్రయారిటీ. కానీ నాకు మాత్రం అలానే అనిపిస్తుంది ఆరవ్. మరి నేను ఏం చేయాలి మీరా? జాబ్ మానేయాలా? రెస్పాన్సిబిలిటీస్ని ఇగ్నోర్ చేయాలా? ప్రతిసారి లేట్ వచ్చినప్పుడు నన్ను ఇలా గిల్టీ ఫీల్ చేస్తావెందుకు? నేను ట్రై చేస్తున్నా, ప్రతిరోజు ట్రై చేస్తున్నా టు కమ్ హోమ్ ఎర్లీ. అయినా మన కోసమే కదా నేను చేసేది ఈ పని, ఈ ఆఫీస్, ఇదంతా. నువ్వు నన్ను ముందులాగా ఉండమంటున్నావు, కానీ మీరా, నేను ముందులాగా ఉండలేను. నేను ఇప్పుడు నేర్చుకోవాలి, రెస్పాన్సిబిలిటీస్ హ్యాండిల్ చేయాలి, మన ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. నేను మారడం అంటే నిన్ను లవ్ చేయడం తగ్గిపోయిందని కాదు. నాకు నీ జాబ్ ప్రాబ్లం కాదు ఆరవ్, నాకు నీ రెస్పాన్సిబిలిటీస్ కూడా ప్రాబ్లం కాదు. నువ్వు మన ఫ్యూచర్ కోసం వర్క్ చేస్తున్నావని నాకు కూడా తెలుసు, కానీ మన ఫ్యూచర్ కోసం బిల్డ్ చేస్తూ చేస్తూ మన ప్రెజెంట్ని మర్చిపోవడం కూడా కరెక్ట్ కాదు కదా ఆరవ్. నాకు నీ హోల్ డే ఏం అవసరం లేదు. నాతో టైం స్పెండ్ చేయడానికి నువ్వు జాబ్ మానేయాల్సిన అవసరం కూడా లేదు, కానీ రోజులో కొంచెం సేపు అయినా నాకు కూడా ఇవ్వ ఆరవ్. ఆరవ్ ఆ మాట విని సైలెంట్ అయిపోయాడు. ఆ మాటలో తనకొకటి అర్థమైంది, మీరాకి ఉన్న కోపం వెనక రీజన్ తన ప్రేమ అని. హీ అండర్స్టూడ్ దట్ షీ వాజ్ మిస్సింగ్ హిమ్. మీరా, నువ్వు నన్ను ఇంతలా మిస్ అవుతున్నావని నాకు తెలీదు. మేబీ నువ్వన్నట్టే నేను మారిపోయానేమో, కానీ నేను నిన్నేం మర్చిపోలేదు మీరా. మన ఫ్యూచర్ కోసం ఆలోచిస్తూ నిన్న ఇలా మన ప్రెజెంట్లో లోన్లీగా ఫీల్ చేయిస్తే ఫ్యూచర్లో మనం హ్యాపీగా ఎలా ఉంటాం అనే ఒక సింపుల్ విషయం నాకు ఎందుకు అర్థం కాలేదో నాకు తెలీదు. ఆరవ్, నేను కూడా నీ స్ట్రగుల్ని అర్థం చేసుకోవాల్సింది. నువ్వు నన్ను అవాయిడ్ చేయట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు అని కాదు, నువ్వు జస్ట్ ఒకేసారి చాలా రెస్పాన్సిబిలిటీస్ని హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తున్నావని ఐ షుడ్ హావ్ ఆల్సో రియలైజ్. చూశారు కదా లిసనర్స్, మీరాకి ఆరవ్లో వచ్చిన చేంజ్ డిస్టెన్స్ లాగా అనిపించింది, ఆరవ్కి అదే చేంజ్ రెస్పాన్సిబిలిటీలా అనిపించింది.
ఒకరు ఫ్యూచర్ కోసం పరిగెడుతున్నారు, ఇంకొక

ఒకరు ప్రెజెంట్ గురించి ఆలోచిస్తున్నారు, కానీ ఇద్దరి యాక్షన్స్, ఇద్దరి ఎమోషన్స్ వెనక ఉన్న ఒక్క ఇంటెన్షన్ ప్రేమ. డియర్ లిసనర్స్, కొన్నిసార్లు రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ ప్రేమ లేకపోవడం వల్ల రాదు. మన ప్రేమని ఇంకొకరు ఫీల్ అవుతున్నారా లేదా అనే విషయం మనం గమనించకపోవడం వల్ల వస్తుంది. మన ఇంటెన్షన్స్ ఎంత జెన్యున్గా ఉన్నా మన యాబ్సెన్స్ వల్ల మన పక్కనున్న వాళ్ళు లోన్లీగా ఫీల్ అయితే మేబీ వీ కెన్ డూ బెటర్ ఏమో. అలాగే ఒకరు మన కోసం ఎంతగా స్ట్రగుల్ అవుతున్నారో మనం చూడలేకపోతే దెన్ మేబీ వీ కెన్ థింక్ బెటర్. రిలేషన్షిప్ అంటే ఎప్పటికీ సేమ్గా ఉండడం కాదు. లైఫ్తో పాటు మనం మారుతాం, మన రెస్పాన్సిబిలిటీస్ మారుతాయి, మన ప్రయారిటీస్ కూడా మారుతాయి. కానీ ఆ చేంజెస్ మధ్యలో కూడా నేను ఇక్కడే ఉన్నా అని ఒకరికొకరు గుర్తు చేయడం, కొంచెం సేపు టైం ఇవ్వడం, కొంచెం ఆనెస్ట్గా మాట్లాడడం, కొంచెం ఎక్కువగా అర్థం చేసుకోవడం, అండ్ మేబీ అనువంతా అనేది ఇదే. ఒక్క స్టోరీ, రెండు పర్స్పెక్టివ్స్, రెండు పర్స్పెక్టివ్స్, రెండు నిజాలు. కానీ ఆ రెండు నిజాలు కలిసిన చోటే ఒక్క రిలేషన్షిప్ ఉంటుంది. ఇది మన ఇవాల్టి అనువంతం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: నువ్వు కూడా రెయిన్బో వింటావు. ఆ పక్కనుందే అచ్చంటిది, అది కూడా రెయిన్బో వింటుంది. ఆ ముసలి దుద్ది ఇకిలిస్తోంది, అది కూడా రెయిన్బో వింటుంది. అందరూ వింటారు రెయిన్బో, కానీ నాకు నచ్చలేదు. నన్ను వదిలేసి నువ్వు ఒక్కడిది రెయిన్బో వింటావు, నాకు నచ్చలేదు.

ఆల్ రైట్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్స్ విత్ మీ ఆర్జీ ప్రవళిక. మరి జెన్ జీ తర్వాత మన తెలుగు భాష పాటలతో రెడీగా ఉంది ఆర్జీ ప్రవళిక. మరి ఆ జోన్లోకి వచ్చేసాం, ఆటోమేటిక్గా ఎనర్జీ వచ్చేస్తుంది. అండ్ యు సీ, ఇంకాస్త ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది ఈ సెగ్మెంట్లో. ఎందుకు అంటే ఇది కాలర్స్ టైం కాబట్టి బాస్. మరి నేను కాదు, మీరు మాట్లాడాల్సిన టైం వచ్చేసింది. వెల్కమ్ టు హలో రెయిన్బో కాలర్స్ టైం. మరి మీరు నాకు కాల్ చేయాల్సిన నంబర్స్ 2323-0030, 2323-4821 అండ్ 2970-4715 ఆర్ ది ల్యాండ్లైన్ నంబర్స్. దానికి ముందు 040 యాడ్ చేసుకోండి. ఇఫ్ ఇట్ ఆల్ ద లైన్స్ ఆర్ బిజీ, నో ప్రాబ్లం బాస్. వాట్సాప్ నంబర్ కూడా ఉంది 9140-232-3482. బట్ వాట్సాప్లో ఓన్లీ మెసేజెస్ఏ చేయొచ్చు అనమాట. ఎస్, మరి ఈరోజు మనం ఏం మాట్లాడుకుందాం? ద మోస్ట్ వాల్యుబుల్ ఐటమ్ మీ ఇంట్లో. అంటే నిజంగా ఇల్లంటేనే చాలా వాల్యుబుల్గా ఉంటుంది, ఎందుకంటే వాల్యుబుల్ మనుషులు ఉంటారు. మరి ఆ ఇంట్లో మనం ఏదో ఒక వస్తువు ఉండి ఉంటుంది మీ ఇంట్లో, చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ అలా వార్డ్రోబ్లో దానికి ఒక స్పెషల్ ప్లేస్ ఇచ్చేసి, లేకపోతే మనకి లివింగ్ రూమ్లో దానికి ఒక స్పెషల్ ఐకానిక్ ప్లేస్ అనేది ఇచ్చి స్పెషల్గా రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం అండ్ దాని వెనకాల ఒక రీజన్ ఉంటుంది, దాని అంత జాగ్రత్తగా మనం కాపాడుకుంటుంది. సో అతి జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్న వింటేజ్ వస్తువు ఏంటి మీ ఇంట్లో? వెంటనే కాల్ చేసి నాతో షేర్ చేసుకోండి అండ్ అలానే ఫుల్ టు ఎంజాయ్ చేయండి. నిమజ్జనం టైం కదా, చాలా జాగ్రత్తగా ఉండండి, సేమ్ టైం ఫుల్ టు ఎంజాయ్ చేయండి మీ వాళ్ళతో. వెంటనే కాల్ చేయని ఐఎమ్ వెయిటింగ్. అండ్ ఈ పవర్ ప్యాక్ ఎనర్జీకి ఎనర్జెటిక్ సాంగ్ని జోడిస్తే ఇదిగో ఈ పాటలా ఉంటుంది. హియర్ వి గో విత్ ద పారడైజ్ సూపర్ హిట్ నంబర్.

0: మన రేడియోలో ఇలాంటి పాటలు వింటుంటేనే ఎనర్జీ వచ్చేస్తుంటే, జస్ట్ సీ అవుట్ సైడ్ సో మెనీ పీపుల్, సో మెనీ డీజే సాంగ్స్, సెలబ్రేషన్స్. అస్సలే నేను ఈ సీట్లో కూర్చోలేకపోతున్నాను. మీలాగే అలా బయటకు వచ్చి ఆ సందడిని అంతా ఎంజాయ్ చేయాలనుకుంటున్నా. బట్ మీన్ వైల్ మీతో పాటు నేను సెలబ్రేట్ చేసుకోవాలంటే ఇక్కడే ఉండాలి కదా. మీకోసం సూపర్ హిట్ సాంగ్స్ అన్నీ నేను ప్లే చేస్తాను. సేమ్ టైం మనం మాట్లాడుకుందాం. ఈరోజు కాలేజ్ టైంలో టాపిక్ వచ్చేసి అతి జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్న వింటేజ్ వస్తువు ఏంటి, మీ ఇంట్లో ఉన్న ద మోస్ట్ వాల్యుబుల్ వస్తువు ఏంటి అనేసి అడిగాను. మై ఫస్ట్ కాలర్, హలో.
1: హలో,
0: నమస్తే.
1: మాట్లాడుతున్నా, బాగున్నారా?
0: ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు?
1: బ్రహ్మాండంగా ఉంది.
0: ఓకే,
1: ముందుగా గణేష్ నిమజ్జన శుభాకాంక్షలు అందరికి.
0: మీకు కూడా
1: హ్యాపీగా సేఫ్ గా జరుపుకోవాలి.
0: ఎస్ ఎస్,
1: అది చాలా ఇంపార్టెంట్ కదా.
0: ఎస్.
1: ఇక ఇంట్లో వస్తువులు చాలా ఉంటాయి, కాకపోతే మా ఇంట్లో ప్రస్తుతం సీనియర్ మోస్ట్ ఐటమ్ ఏంటంటే,
0: సీనియర్ మోస్ట్ ఐటమ్
1: దానికి మోర్ దెన్ 100 ఇయర్స్,
0: మోర్ దెన్ 100 ఇయర్స్. వావ్.
1: మా నాయనమ్మ గారు, నేను ఆవిడ చూడలేదు, ఆవిడ కాలంలో భోషాణం అంటారు అన్నమాట, అంటే జస్ట్ లైక్ లాకర్ అన్నమాట. అప్పట్లో
0: ఓకే,
1: ఒక చెక్క పెట్టి ఉంటుంది, దానికి లాక్ చేసి ఓపెన్ చేస్తే అరలు అరలుగా ఉంటుంది అన్నమాట.
0: ఓకే,
1: జ్యువెలరీ పెట్టి,
0: అంటే జ్యువెలరీ బాక్స్ లాంటిది కదా,
1: పెద్దది అన్నమాట. దాన్ని భోషాణం అనేవారు అప్పట్లో. మరి అందరు ఇంట్లో లాకర్ లాగా అంటే అవే వాడుకునేవాడు, ఇంపార్టెంట్ జ్యువెలరీ పేపర్స్ అలాంటివి పెట్టుకునేవారు అన్నమాట. మోర్ దెన్ 100 ఇయర్స్.
0: వావ్, సూపర్. అసలు నిజంగా
1: ఆవిని చూడలేదు కానీ అది మా అమ్మగారు నాకు ఇచ్చారు, ఇప్పటికే అది జాగ్రత్తగా ఉందన్నమాట.
0: వెరీ నైస్ అండి, వెరీ నైస్.
1: మనం మనుషుల్ని చూడం కానీ
0: వాళ్ళ గుర్తులుగా వస్తువుల్ని చూస్తాం అన్నమాట. వెరీ నైస్,
1: హ్యాపీ అనిపిస్తుందో అది. దాన్ని అలా మేనేజ్ చక్కగా ఉంది, ఇప్పటికి ఏమి చెక్క చెదలేదు. అంటే అంత మంచి చెక్క అన్నమాట ఆ రోజు.
0: క్వాలిటీ,
1: క్వాలిటీ.
0: థ్యాంక్ యూ, బాయ్ అండి. అండ్ మై నెక్స్ట్ కాలర్, హలో.
2: వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ప్రౌఢికాజీ శ్రీనివాసరావు అలక్పేటమ్మ గారు.
0: మరి పిన్ కోడ్ చెప్పలేదే.
2: 5,30,000.
0: ఓకే, చెప్పండి. మరి ద మోస్ట్ వాల్యుబుల్ వస్తువు మీ ఇంట్లో ఉన్నది?
2: సో మాది కొంచెం రిజిడ్ ఫ్యామిలీ అమ్మా, సో కాబట్టి మా ఇంట్లో మేము ఎప్పుడు పూజ చేసుకోవటానికి మా దేవుళ్ళందరినీ కూడా కంపల్సరిగా జింక తోలు ఏదైతే ఉంటుందో దాన్ని ఒక డబ్బాచనంగా చేసి దాంట్లో పెడతామన్నమాట. మా తాతయ్య గారు మా ఫాదర్ కి ఇస్తే మా ఫాదర్ మాకు ఇచ్చారు. దాంట్లో సాలిగ్రామ ప్లస్ ఆ డబ్బా కంపల్సరిగా ఇప్పటికి మేము పూజ చేసేటప్పుడు మేము దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ దాంట్లోనే పెట్టుకుంటాము. దేవుళ్ళందరినీ కూడా దిక్కతులు ఉన్నటువంటి డబ్బా ఇప్పటికి మొత్తానికి అష్టవంకరలు ఉంది, అయినా కానీ మాకు దొరుకుతుంది. మళ్ళీ కొత్తది తీసుకొని దాంట్లో చేంజ్ చేసుకొని పెట్టుకుంటాము, కాబట్టి దానికోసం వెయిట్ చేస్తున్నాము. కంపల్సరిగా దాంట్లోనే పెట్టుకుంటేనే మాకు శ్రేష్టం అన్నమాట. కాబట్టి వేరే దాంట్లో ఇనుప డబ్బాలలో దాంట్లో దీంట్లో వెండి దాంట్లో పెట్టుకోవడానికి వీల్లేదు, కాబట్టి ఇనుప తోలు ఉన్నటువంటి డబ్బాను తయారు చేసి దాంట్లో పెట్టుకుంటేనే మాకు శ్రేష్టము, ఆ పూజ ఫలితం దొరుకుతుంది అనేది మాకు తెలుసు. కాబట్టి అలాగే దాన్ని వాడుకుంటూ పూజ చేసుకుంటూ ఏకాదశి ద్వాదశి పండుగలకు ఉన్నటువంటి దేవుళ్ళందరినీ కూడా తీసి దాన్ని శుభ్రం చేసుకొని చేస్తాము. కంపల్సరిగా ఇది మాకు కంపల్సరీ. నేను ఇప్పటికీ

0: ఏకాదశి ఉదాదశప్పుడు కంపల్సరిగా పూజ చేసుకుంటూ దాన్ని ఇంట్లో పెట్టుకున్నానమ్మా.
1: వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. జనరల్గా ఇళ్ళల్లో ఇలాంటి పూజా వస్తువులు లెగసీ లాగా అన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ కింద అలా వచ్చేస్తూ ఉంటుంది కదా. మై నెక్స్ట్ కాల్. హలో,
2: హలో,
1: హాయ్.
2: నేను గుంటూరు నుంచి కుమార్ మాట్లాడుతున్నా అండి.
1: కుమార్ గారు, మీ దగ్గర ఉన్న మోస్ట్ వాల్యుబుల్ పాత వస్తువు ఏంటి, వింటేజ్ వస్తువు ఏంటి?
2: వాల్యుబుల్ పాత వస్తువులు అంటే
1: ఇప్పుడు ఆలోచిస్తున్నారు కాల్ చేసి.
2: అంటే మీరు ఇందాక అడిగినప్పుడు ఏమన్నారంటే మీరు ఏ వస్తువుని సున్నితంగా ఉంచుకోవాలనుకుంటున్నారండి కదా,
1: అంటే అతి జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్న ఆ వింటేజ్ వస్తువు ఏంటి, ఆ పాత తరం వస్తువు ఏంటి? అయితే గట్టిగా ఆలోచించి మళ్ళీ కాల్ చేస్తాను మేడం అంటారు అంతే కదా.
2: లేదు, ఇప్పుడే చెప్తామండి. మా ఇంట్లో రెంచెస్ ఉంటాయి, అలానే చెంబులు అంటే ఎప్పుడో ఉంటాయి మా అమ్మమ్మల నాయనమ్మల కాలం నాటివి, చెంబులు గ్లాసులు పళ్ళావి,
1: ఓకే,
2: సపేళాలు బిందులు అవన్నీ
1: అన్ని
2: అవి అంటే
1: అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నాయి.
2: ఈ రోజుల్లో సున్నితంగా వాడేదంటే ఒక ఫోన్ ల్యాప్టాప్ మాత్రమే.
1: ఓకే, సో మీకు అలా అర్థమైంది అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బై ది వే, నేను అడిగింది మీ ఇంట్లో ఉన్న ద మోస్ట్ పురాతన వింటేజ్ వస్తువు ఏంటి, దాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తూ ఉంటాం కదా, దానికి ఒక స్పెషల్ ప్లేస్ ఇస్తాం, చాలా జాగ్రత్తగా మనం వార్డ్రోబ్లో పెట్టుకుంటాం, లేకపోతే దానికి ఒక స్పెషల్గా మనం లివింగ్ రూమ్లో ఒక ప్లేస్లో పెడతాం డెకరేటివ్గా. సో అలాంటి వస్తువు ఏదైనా ఉందా మీ ఇంట్లో, సో సచ్ దాట్ యూ ఫీల్ అది చూడగానే ఒక జ్ఞాపకాలన్నీ వచ్చేస్తాయి, ఆన్సిస్టర్స్ అందరు గుర్తొచ్చేస్తారు. సో అలాంటిది ఏదైనా స్పెషల్ ఐటమ్ ఐమ్ టాకింగ్ అబౌట్, బహు పురాతనమైన వస్తువు చాలా జాగ్రత్తగా మీ దగ్గర ఉన్నది. ఎస్, దాట్ ఈస్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. మరి వెంటనే కాల్ చేయండి. మరి ద నంబర్స్ ఆర్ 0402-320-302-320-3023-02-324-821-2-9704-715 ఆర్ ద నంబర్స్. స్టే ట్యూన్ విత్ మీ ఆర్జీ ప్రభలిక.

0: Alright, 7:36 cross 54 seconds on the dot. Hello Rainbow లో కాలర్స్ టాపిక్ అనౌన్స్ చేశాను అండ్ మన కాలర్స్ రెడీగా ఉన్నారు. దేని గురించి మాట్లాడటానికి? అతి జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్న వింటేజ్ వస్తువు మీ ఇంట్లో ఉన్నదేంటి అనేసి అడిగాను. కొన్ని కొన్ని చాలా వాల్యుబుల్స్ మన ఇంట్లో ఉంటాయి. ఎస్, మరి కొన్ని కొన్ని వస్తువుల్ని చాలా చాలా ఈజీగా రీప్లేస్ చేసేస్తాం, వేరేది చాలా ఈజీగా కొత్తది కొనేస్తూ ఉంటా. బట్ కొన్ని వస్తువులు ఉంటాయి, దాని వెనకాల ఒక కథ ఉంటుంది, ఒక హిస్టరీ ఉంటుంది, రియలీ ఒక పర్సన్ ఉంటారు, దాన్ని చూడగానే ఒక జ్ఞాపకం కూడా ఉంటుందన్నమాట. ఎస్, అలాంటి ఒక వాల్యుబుల్ వింటేజ్ వస్తువు మీ ఇంట్లో ఏదైనా ఉందా? అయితే దాని గురించి మాతో చెప్పండి ఈరోజు అనేసి అడిగాను. రమణయ్య గారు, ఇదిగో ఇప్పుడు మీరు చెప్పాలి, మేము వినాలి.
1: అంతేనా?
0: అంతే.
1: సోనీ మీరు టీచర్, మేము గురువు శిష్యులము.
0: అంతేనా? ఓకే,
1: అంతే అంతే. సరే అమ్మా, అయితే టాపిక్ వచ్చేస్తే పురాతనంగా వచ్చింది. ఇప్పుడు నేను రాగి అండ సెరవు ఉంటుందా, రాగి అండ
0: ఏంటది?
1: రాగిది నీళ్లు కాల్చుకునేది అండ. ఇప్పటి నుంచో పురాతనంగా మా అబ్బాయిల అబ్బాయి కాలం, తాతల కాలం నుంచి అట్లే ఉంది. దాన్ని అట్లే ఎన్ని గీజర్లు వచ్చాయి, ఎన్ని వచ్చా దాన్ని మొత్తం దాన్ని వేరే అమ్మకుండా దాన్ని అట్లే పెట్టాం. నేను ఏం చేశానంటే, నేను 66 లో

0: ఒక తాజ్ మహల్ తెచ్చిన
1: ఓ
0: అది ఇక్కడ ఆగ్రాకి పోయినాను, జాగ్రత్తగా తెచ్చాను మార్బల్ ది. ఆ రోజు 32 రూపీస్ అది, అంత జాగ్రత్తగా తెచ్చి తెచ్చి ఇంట్లో పెట్టేశాను, షోకేస్ లో పెట్టుకున్నాను. అది కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను.
1: వెరీ నైస్.
0: 69లో నా మ్యారేజ్ అయింది, అప్పుడు ఆషాఢ మాసము. తర్వాత లెటర్స్ రాశాను నా భార్య, నేను రాసుకుంటున్నాను. దాంతో 2 లెటర్స్ మొత్తం అట్లే స్పీచ్ మెమరీ గా పెట్టుకున్నాను.
1: వెరీ నైస్, సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. స్వీట్ మెమరీస్ అన్ని గుర్తొచ్చేసాయి కదా. మరి ఈ టాపిక్ వింటే ఎవరికైనా అనిపిస్తుంది, మరి అలా ఇంట్లో ఉన్న పాత వస్తువు అంటే చాలా మోస్ట్ వాల్యుబుల్ వస్తువు ఏంటి అని ఇప్పుడు ఆలోచిస్తున్నారు కదా. ఆలోచించండి, ఆలోచించి కాల్ చేయండి. మరి మన నెక్స్ట్ కాలర్ ఏమంటారు? హలో,
2: ఏమంటాను మేడం? వేల కాని వేల వచ్చింది అంటారు. నేనైతే
1: అంతేనా, వేల కాని వేల వచ్చిందా?
2: అవును.
1: మంగళవారం వెయిట్ చేసి గురువారం రోజు వచ్చేసింది ప్రబ్లిక అనుకుంటున్నారా?
2: అదే ఆశ్చర్యపడుతుంది ఏందని.
1: అలానే ఉంటది సర్ప్రైజ్ ఎంట్రీ అంటే. మరి చెప్పండి, మీ ఇంట్లో ఉన్న అలా పురాతనంగా ఉన్న వస్తువు, చాలా మంచి వస్తువు, దాని వెనకాల ఉన్న ఏదైనా స్టోరీ ఉందా? ఎందుకు అంత జాగ్రత్తగా దాన్ని కాపాడుకుంటున్నారు మీరు?
2: పెద్ద స్టోరీ అంటే, ఇప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు అది అన్నప్రస్థానం చేస్తారు కదా మేడం.
1: అవునవునవును.
2: ఒక గ్లాస్, ఒక చెంచా.
1: ఓకే.
2: అది మా అమ్మమ్మ చాలా ప్రేమతో కష్టపడి చాలా ప్రేమతో పెట్టిందంట అప్పుడు. అయితే మా అమ్మ అప్పుడు కొద్దిగా పెద్దగైన తర్వాత చూపించి చెప్పింది అనమాట. అప్పటి నుంచి దాన్ని జాగ్రత్త పెట్టాను నేను పెద్దగైన తర్వాత. అది ఒకటి. ఇంకేందంటే మా అమ్మ ఆకు తింటుండే మేడం, కాసు చున్నంబర్ చిన్న పెట్టుంటది చూడ ఒకటి.
1: అవునవునవునవును.
2: దాన్ని పాండాన్ అంటారు మన హైదరాబాద్ లో. ఆ రెండు ఒకటే దగ్గర పెట్టేసి ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి ఇల్లు ఇల్లు దులుపుతుండే కదా ఎప్పుడు అప్పుడు. అప్పుడు దులిపోయేసి దాని దగ్గర పెట్టేసి జాగ్రత్త పెట్టేసి జాగ్రత్త చూసుకుంటున్నా మేడం దాన్ని.
1: వెరీ నైస్, థ్యాంక్ యూ అండి. నిజంగా అలాంటి వస్తువులనే ఇప్పుడు మనకి వింటేజ్ వస్తువుల కింద చాలా డబుల్ రేట్కి, చాలా ఎక్స్పెన్సివ్ రేట్కి అమ్ముతున్నారు బయట. దాన్నే మనం ఇంట్లో తెచ్చి ఒక ఆర్టిఫాక్ట్స్ కింద, అలా డెకరేటివ్ పీస్ కింద పెడుతున్నాం. బట్ యు నో, అలాంటివి ఎప్పుడో ఫ్యూ ఇయర్స్ అగో దే హ్యావ్ దేర్ ఓన్ టైమ్ అండ్ దాని వెనకాల ఒక కథ ఉండేది. ఒక మన ఆన్సెస్టర్స్ చాలా చక్కగా వాటిని వాడారు, వాళ్ళ గుర్తుగా మనం ఇప్పుడు వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం కదా. సో అలా మీ ఇంట్లో ఉన్న వింటేజ్ వస్తువు, వాల్యుబుల్ వింటేజ్ వస్తువు ఏంటి అని అడిగాను. హలో.
3: హలో.
1: హలో,
3: ప్రవళిక్ గారు నమస్కారం.
1: నమస్కారం.
3: చూలేటి వారు
1: తెలుసు.
3: ఏ టైంలో పుట్టారో కానీ మీ ఆర్బిఐ అందరికి కూడా మెమొరీ పవర్ ఫుల్.
1: అంతే కదా, మేము రోజు బాదం పప్పులు తింటాం. మరి
3: టైం కూడా ఉంటుంది.
1: అంతేనా?
3: పుట్టుకతోనే వస్తుంది అది. బాదం పప్పు తినేస్తే పప్పు తినేస్తే రాదు.
1: సో ఇప్పుడు మీ ఇంట్లో అలా వాల్యుబుల్ వస్తువు గురించి చెప్పండి.
3: అదే ఆమె ఏరు కదమ్మా.
1: ఎస్.
3: అయితే సభకు నమస్కారం.
1: అయిపోయి
3: అయితే మా ఆఫీసర్ గారు ఆయనకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. అయిపోయినప్పుడు నాకు ఒక ట్రంక్ పెట్టలాంటిది ఇచ్చారమ్మా.
1: ఓకే.
3: దాంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో ఒకటి,
1: ఓకే,
3: వినాయకుడిది, తర్వాత ఏమో భగవద్గీత బుక్.
1: వావ్.
3: అది చాలా జాగ్రత్తగా ఇప్పటికీ పెట్టుకున్నాను అన్నమాట.
1: ఓకే ఓకే.
3: ఆయన్ని తలుచుకుంటూ ఎప్పుడు, ఎందుకంటే మర్చిపోకూడదు కదా మరి.
1: అవును అవును.
3: నా జీవితంలో చాలా విలువ వాల్యుబుల్ వస్తువే అని చెప్పని నేను అనుకుంటాను.
1: వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి వింటున్నారు కదా, ఈరోజు మన హెలో రెయిన్బోలో కాలర్స్ టాపిక్ వచ్చేసి మీరు అతి జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్న ఆ వింటేజ్ వస్తువు ఏదైనా మీ ఇంట్లో ఉందా? ఖచ్చితంగా ఉండుంటుంది. మీరు ఆలోచించండి, ఏదో ఒక వస్తువుని మీరు ఖచ్చితంగా మీ బీరువాలోనో, మీ వార్డ్రోబ్లోనో, లేకపోతే ఒక లివింగ్ రూమ్లో ఒక స్పెషల్ ప్లేస్లో దాన్ని అలా ఉంచేసి దాన్ని ఒక జ్ఞాపకంగా ఉంచుకొని ఉంటారు. ఆ వస్తువు వెనకాల ఒక కథ ఉంటుంది, ఒక మనిషి ఉండుంటారు, ఒక స్టోరీ ఉండుంటుంది, అండ్ ఖచ్చితంగా దానికి ఒక గొప్పతనం ఉండుంటుంది. అందుకే ఇంత జాగ్రత్తగా దాన్ని చూసుకుంటున్నారు కదా. Yes, మరి వెంటనే కాల్ చేయండి. ఇట్స్ ఆల్రెడీ 7:43 across 2 seconds on the dot. You can also WhatsApp me 09140232348 22. Stay tuned with me, RJ Pravlika.

0: ఆల్ రైట్, మీ ఇంట్లో మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్న వింటేజ్ వస్తువు గురించి చెప్పండి అనేసి అడిగాను. మరి మన నెక్స్ట్ కాలర్ ఏమంటారు? హలో,
1: శుభ సాయంత్రం.
0: శుభ సాయంత్రం.
1: నా పేరు రామాచారిపురం, విజయనగరం కాశీ మాట్లాడుతాను మేడం.
0: రామాచారి గారు బాగున్నారా?
1: చాలా చాలా బాగున్నాను.
0: ఓకే,
1: ఇప్పుడు మీరు సీరియల్ చూసుకోలేరు కానీ 1920లో మా నానమ్మ గారికి ఒక మరిచం ఉందమ్మా. 1920 మరిచం, మరిచం మనకు తెలుసు కదా?
0: తెలుసు తెలుసు తెలుసు. చూసా,
1: అదొకటి కట్టిపీట ఉందమ్మా, కట్టిపీట.
0: ఓకే,
1: ఆకురాకుంది. అప్పుడు ఆకురాకుంది చేసేవాళ్ళు కదమ్మా, కట్టి ఇప్పటి వరకు ఉందమ్మా.
0: ఓకే, మరి దాన్ని మీరు వాడుతున్నారా లేకపోతే దాన్ని అలా జాగ్రత్తగా
1: వాడినా? మన్నటి వరకు ఆరిగింది, మన్నటి వరకు వాడినాం, మరిచిపో వాడుతున్నాం. అలాగే కట్టి పీట రాను రాను పదనం అయిపోతుంది అమ్మా.
0: అవునవునవును, మునిగా అయిపోతుందిగా.
1: చెక్క ఏమైతే, చెక్క కూడా 2 సంవత్సరాలు పైన అయిపోయింది కదా, అట్లనే ఉంచినాము. ఆకురాలు అయిపోయింది కాబట్టి ఆకురాలు ఏడు దొప్పుతున్నాయమ్మా, ఎవరు చేసుకుని చెప్తున్నారు కదా.
0: అవునవును,
1: అట్లనే పెట్టుకున్నాం అమ్మా. చెప్పాలి చాలా ఉన్నాయి మన ఫ్యామిలీ తో పెంచు.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ కాలర్. హలో,
2: హలో, గుడ్ ఈవినింగ్. ప్రవళిక మేడం,
0: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
2: ఓం శాంతి. నమస్కారం అండి, నా పేరు పోలిశెట్టి మెహర్ బాబా, జూబ్లీస్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: మెహర్ బాబా గారు, మీ ఇంట్లో ఉన్న వస్తువు ఏంటి వాల్యుబుల్?
2: అవునండి అవునండి, ఎప్పుడో మా తాతయ్య మా నానమ్మ గారి దగ్గర నుంచి బొమ్మల బల్లని ఉండేదండి. బొమ్మల బల్ల అంటే సంసైడ్ ఎలా ఉంటుందండి, అలాగే పొడవుగా దానికి ముందు డిజైన్ డిజైన్ గా చాలా మంచిగా ఉంటుందండి. దాని మీద ఎత్తడి బిందులు, ఎత్తడి బకెట్లు గట్రా ఏ పెట్టేవారండి, నాకు తెలుసుందిగా కూడా అండి. కానీ
0: బొమ్మల బల్ల అంటారా దాన్ని? ఓకే,
2: బొమ్మల బల్ల అనేవారండి. దాని మీద ఇత్తడి గిన్నెలు, ఇత్తడి సామాన్లు పెట్టేవారండి, దాని మీద పెట్టేవారండి, లోపల కొట్టి కోరకండి. అయితే రంగును రంగును పెట్టిన ఉందండి. ఇందాక మంగభాస్కర్ గారు చెప్పిన చూడండి, అలాంటి రంగును పెట్టి ఉందండి. దానికి 4 కాళ్ళు ఉంటాయండి, దాని చుట్టూరు ఎత్తడి బందులు, ఎత్తడి గొళ్ళెలు అన్ని ఎత్తడి ఇత్తడితోనే చేసి ఉంటాయండి. దాని చుట్టూ బందులు గట్ట అన్ని నేను గొళ్ళేలు గట్ట అన్ని. అయితే దాన్ని తడవకుండా కింద 4 బెల్లం కుందులు ఎలా ఉంటాయండి, అలాంటి 4 రాళ్లు పెట్టి 4 రాళ్లు పైన పెట్టి అలా ఉంటామండి. ఇప్పటికీ కూడా అసలు చెక్కు చెదరలేదండి మేడం. ఎందుకు వచ్చింది ఇవి? ఎప్పుడో పురాతన సామాన్లో ఎందుకు వచ్చింది తీసేయక, ఎవరికైనా అంతే డబ్బులు కూడా వస్తాయి, ఎవరెవరికి కొంటారంటే అలా అమ్మొద్దురా బాబు, అలా జ్ఞాపకంగా ఉంటది. తాతయ్య మా తాతయ్య నానమ్మలదే, మీ ముత్తాత మీ నానమ్మలు అవుతారు, అలా ఉండాలి, ఏమి చేయొద్దు, అట్లు చెట్టు చెదరకుండా అట్లు ఎన్నో సామాన్లు పెట్టుకోవచ్చండి. ఇప్పుడంటే కాటేజ్ బీరువాలు వచ్చాయండి, కబోర్డులు వచ్చినాయి, సద్దలు వచ్చినాయి, బిల్డింగ్ లో అన్ని వచ్చినా సరే ఆ రెండింటిని మాత్రం అలాగా చెక్కు చెదరకుండా ఉంచాం మేడం.
0: చాలా బాగుందండి, థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసి షేర్ చేసుకున్నందుకు. ఎన్ని తెలుస్తున్నాయి కదా. ఎస్, ఒక్కొక్కళ్ళ ఇళ్లల్లో ఒక జ్ఞాపకం కింద, ఒక మనిషి జ్ఞాపకం కింద, లేకపోతే ఆ వస్తువు విలువ పెరిగిపోతుంది ఖచ్చితంగా కదా.

మరి అలాంటి వస్తువుల్ని అంత ఈజీగా తీసి పారేయలేం. వాటిని అలా వింటేజ్ వస్తువుల కింద మన ఇంట్లో దాచిపెట్టుకుంటాం, మళ్ళీ గుర్తుగా ఉంచుకుంటాం, కుదిరితే వాడతాం, లేదంటే అమ్మో దాన్ని ఇంకా జాగ్రత్తగా పెట్టుకోవాలి అనుకుంటే అలా అందంగా లివింగ్ రూమ్లో పెట్టుకుంటాం కదా. ఎస్, మరి అలాంటి వస్తువుల్లో మీరు ఎలా మిస్ అయ్యారు, ఎలా మిస్ అయ్యారు ఈ వస్తువుని, నగల గురించి. నిజంగా మన 7 వారాల నగలు అనేసి అంటూ ఉంటారు కదా, ఇట్స్ లైక్ డిఫరెంట్ ఒకేషన్స్లో డిఫరెంట్ వెరైటీ ఆఫ్ నగలు. మనకి మన పూర్వీకుల నుంచి వస్తూ ఉంటున్న నగలు ఎన్నో ఉండుంటాయి కదా, అలా పాస్ త్రూ అవుతూ వస్తున్నది ఫస్ట్ థింగ్ ఇస్ గోల్డ్. యా, సో అలాంటి వస్తువుల్ని, గోల్డ్ కానీ సిల్వర్ సామాన్లు కానీ, మనకి ఎప్పటి నుంచో అలా లెగసీ కింద వాళ్ళ గుర్తుల కింద మన దగ్గర ఉన్నాయి. అండ్ వాటిని చాలా భద్రంగా దాచుకుంటున్నాం. అండ్ అప్పటి డిజైన్స్ని, అప్పటి క్వాలిటీని నో బడీ క్యాన్ బీట్ ఇట్. అంతే కదా, సీరియస్గా దట్ క్వాలిటీ వీ కెన్ యాక్చువల్లీ సెన్స్ ఇట్. మరి చాలా తక్కువ రేటుకి అప్పట్లో కొన్నాము, బట్ ఇప్పుడు చాలా చాలా వాల్యుబుల్ అయిపోయింది అనుకుంటారు, కానీ అప్పుడు ఆ రూపీకి ఉన్న వాల్యూ అదనమాట. రైట్ నౌ ద రూపీ వాల్యూ చాలా తక్కువగా ఉంది, బట్ ఆ టైంలో ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ వాల్యూ. సో దట్స్ హౌ ఎవ్రీథింగ్ మనం చాలా తక్కువ రేట్కి కొనుక్కున్నా కానీ దానికి చాలా ఎక్కువ విలువ ఉండేదన్నమాట. ఎగ్జాక్ట్లీ. సో అంతేకాదు, మనకి అలా వస్తున్న ఎన్నో పట్టు చీరలు, అప్పట్లో ముత్తాతమ్మ తాతమ్మ కట్టుకున్న చీరలన్నీ కూడా కొన్ని వెరీ వెరీ, అంటే వాళ్ళు వాళ్ళు కొనుక్కున్న రియల్ జరీ పట్టు చీరలు, ప్యూర్ గోల్డ్ లేదా సిల్వర్ జరీతో నేసిన పాతకాలపు కాంచీపురం బెనారస్ పట్టు శారీస్ ఉంటాయన్నమాట. రియల్ గోల్డ్ అందులో ఉంటుందన్నమాట. సో ఇప్పటికీ ఒకవేళ దాన్ని మళ్ళీ రీఫిష్ చేద్దాం అనుకున్న, దాన్ని మళ్ళీ రీసైకిల్ చేద్దాం అనుకున్నా కానీ యుల్ గెట్ ద యాక్చువల్ గోల్డ్ ఫ్రమ్ ఇట్ అనమాట. సో అలాంటి వాటిని చాలా జాగ్రత్తగా పెట్టుకొని ఉంటారు. అండ్ చేతితో నేసిన వస్తువులు ఎన్నో ఉండుంటాయి కదా, ఆ టైంలో వాళ్ళకి చాలా పెద్ద టైం పాస్ అలా నేయటం. అండ్ అల్లికలే, సో అలాంటి లేస్లు ఏవైతే వాళ్ళు అల్లారో వాటిని ఇంకా చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాం కదా. అండ్ అంతేకాదు, జస్ట్ లైక్ ఆల్ ఎవ్రీబడి హ్యావ్ షేడ్ ఇత్తడి ఇంకా కంచు విగ్రహాలు కానీ, దేవుడి విగ్రహాలు కానీ, ఇలాంటివి కాంస్య రాగి పాత్రలు కానీ, అండ్ చేతి గడియారాలు, అండ్ పాత నాణాలు, అప్పటి కరెన్సీ అండ్ ఆల్, అండ్ టేక్ ఫర్నిచర్స్, అప్పటి నుంచి వాళ్ళ తరంలో వాళ్ళు చేయించుకున్న టేక్ మంచాలు ఉంటాయి కదా, వాటన్నిటి కూడా ఇప్పటికీ ఎన్నో జనరేషన్స్ వరకు అలా పాస్ త్రూ అవుతూ వస్తున్నాయి అన్నమాట. బికాస్ ఆఫ్ ది క్వాలిటీ అండ్ ది స్టాండర్డ్ ఆఫ్ ది మెటీరియల్ ది యూజ్డ్, ఇప్పటికీ 2, 3, 4 జనరేషన్స్ వరకు ఇట్ ఈస్ కంటిన్యూడ్ అనమాట, దట్ టింబర్ యాక్చువల్లీ. అండ్ అంతేకాదు, అప్పటి పెయింటింగ్స్, అప్పటి ఫోటోగ్రాఫ్స్ అండ్ అరుదైన గ్రంథాలు పుస్తకాలు, ఇవన్నీ చాలా పెద్ద మ్యూజియం లాంటి వస్తువులు కదా మన ఇంట్లో. అండ్ వాటిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ మనం వాటిని చాలా జాగ్రత్తగా పెట్టుకుంటూ వస్తున్నాం. అండ్ దే హ్యావ్ దేర్ ఓన్ వాల్యూ, స్టోరీ అండ్ మెమరీ పీపుల్ బిహైండ్ దట్. మరి అలాంటి వస్తువులు మీ ఇంట్లో ఇంకేం ఉన్నాయి మీరే గుర్తు తెచ్చుకోండి, నాతో షేర్ చేసుకోకుండా అట్లీస్ట్ వాటిని వెతికి తీసి చూడండి, ఎన్నో జ్ఞాపకాలు గుర్తొస్తాయన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అందరు చాలా చక్కగా కాల్ చేసి షేర్ చేసుకున్నందుకు. ఎస్, మరి ఇంతటితో కాలేజ్ టైం కల్లాస్ అయిపోయింది. అండ్ ఆఫ్టర్ దాట్ విల్ హ్యావ్ న్యూస్ హెడ్లైన్స్ ఎగ్జాక్ట్లీ అట్ 8 o'clock. అండ్ ఆఫ్టర్ దాట్ ఐల్ బీ బ్యాక్ ఆన్ తెలంగాణ విత్ అ స్పెషల్ టాపిక్. ఫర్ దాట్ యూ నీడ్ టు కీప్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 MHz విత్ మీ ఆర్జే ప్రఫులిక. స్టే ట్యూన్డ్.

0: FM Rainbow 101.9
1: Hyderabad's heartbeat, Secunderabad's vibe. FM Rainbow brings it alive. That's right. Vibrant Hyderabad is your infotainment gateway to everything happening around town. Music, culture, sports.
2: అడ్డంకి కాదని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. శ్రీరామ్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 632 మంది ప్రభుత్వ పాఠశాలల టాపర్లకు ప్రోత్సాహకాలు అందించి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. కేరళలోని నిలంబూర్లో జరిగే దివంగత నేత ఆర్యదాన్ మొహమ్మద్ స్మారక కార్యక్రమంలో బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అవార్డు స్వీకరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు వెళ్లనున్నారు. ఈ సమావేశంలో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్మారకోపన్యాసం చేస్తారు. దానం నాగేందర్ అనర్హత వేటు తప్పించుకునే ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించిందని, ఈ తీర్పు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిలకు ఎదురుదెబ్బని కేటీఆర్ విమర్శించారు. ఒక వికెట్ పడిందని పార్టీ మారిన మిగిలిన నాయకుల పరిస్థితి కూడా అంతేనని పేర్కొన్నారు. ఖైరతాబాద్ మహాగణపతి దర్శనాలు నిలిపివేసి నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. నేటి రాత్రి కలశ పూజ, రేపు ఉదయం పూజల అనంతరం 6 గంటలకు శోభాయాత్ర ప్రారంభిస్తారు. విగ్రహ తరలింపునకు టస్కర్ వాహనం సిద్ధం చేసి మండపం తొలగింపు పనులు చేపడుతున్నారు. నీట్ పీజీ 2026 ఫలితాలను ఎన్బీఈఎంఎస్ వెబ్సైట్లో విడుదల చేశారు. జనరల్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 262 మార్కులను అర్హతగా నిర్ణయించినట్లు అధికారులు తెలిపిన విషయాన్ని వెల్లడించారు. పార్టీ ఫిరాయింపుల కేసులో కోర్టు తీర్పు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ఎదురుదెబ్బ అని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రెండు పార్టీల ఫిరాయింపు రాజకీయాలకు ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో ప్రజలు తగిన సమాధానం చెబుతారని, అక్కడ బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తీవ్ర వాయుగుండం దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రోడ్ల పునరుద్ధరణ, విద్యుత్ పునరుద్ధరణ చేపట్టి కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితిని పర్యవేక్షించాలని కలెక్టర్లకు సూచించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_Hyderabad ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు మరిన్ని వింటారు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: కార్తీక్ నువ్వు వెళ్ళిపో కార్తీక్, ఇది కుదరదు కార్తీక్.
2: ఎందుకు చేసి ఎందుకు అలా అంటున్నావు?
1: నాన్న ఒప్పుకోరు కార్తీక్, మన వయసులు వేరే. నాన్న ఒప్పుకోరు, ఆయనకి సినిమాలు అంటే నేను నచ్చదు కార్తీక్.
2: పోనీ సినిమా పాటలు నచ్చుతాయా? అవి వినిపించి ఫ్లాట్ చేస్తా. ఓన్లీ ఆన్ రెయిన్బో ఎఫ్ఎం 101.9.

meant తెలంగాణం. ఎస్, తెలంగాణ ఇస్ అవర్ హార్ట్ బీట్ అండ్ అందులో హైదరాబాద్ ఇస్ డెఫినెట్లీ అవర్ సోల్ అని చెప్పచ్చు కదా. మరి మన తెలంగాణ, మన ఓన్, మన రీజన్ గురించి మాట్లాడుకుందాం అంటే ఎక్కడికి వెళ్ళినా మాట్లాడుకుంటాం. అసలు ఏ దేశంకి వెళ్ళినా కానీ మన వాళ్ళు కనిపించినా కానీ అదొక కంఫర్ట్, అదొక ఓన్నెస్ అనిపిస్తుంది కదా. ఎస్, మరి అలాంటి తెలంగాణ గురించి స్పెషల్ ముచ్చట్లే ఈ తెలంగాణ అన్నమాట. అయితే చూసారా మన తెలంగాణలో మన హైదరాబాద్ ఎంత హడావిడిగా ఉంది. మన హైదరాబాద్ సిటీ మాత్రమే కాదు, దేశం అంతటా చాలా కోలాహలంగా ఉంది, సందడి సందడిగా ఉంది. ఇంకా దేని గురించి, మన వినాయకుని మహా నిమజ్జనాన్ని గురించి చాలా ఉత్సాహంగా దేశ ప్రజలు సంబరంగా జరుపుకుంటున్నారన్నమాట. మరి ఈ టైంలో ద ఐకానిక్ ప్లేస్ ఒకటి ఉంది, దాన్ని ఎలా మర్చిపోతా, నేషనల్ లెవెల్లో న్యూస్లో వచ్చేస్తుంది. మన ఐకానిక్, మన హైదరాబాద్లో, మన సిటీ సెంటర్లో ఉన్న మన ప్లేస్, మన హుసేన్ సాగర్. ఎస్, మరి నిమజ్జనం టైంలో హుసేన్ సాగర్ గురించి మాట్లాడుకోని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఇట్ ఈస్ అండర్ ది లైమ్ లైట్ బికాజ్ ఎక్కడెక్కడి నుంచో వందలాది వేలాది గణపతులందరినీ నిమజ్జనం చేసేది హుసేన్ సాగర్లోనే కదా. మరి మన ఐకానిక్ ప్లేస్ ఇన్ హైదరాబాద్, ఇన్ తెలంగాణ, హుసేన్ సాగర్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఆఫ్ కోర్స్ మన గణపయ్య నిమజ్జనాన్ని మనం ఎలా సంబరంగా జరుపుకుంటున్నామో అన్నిటి గురించి మాట్లాడుకుందాం ఈరోజు మన తెలంగాణలో. స్టే ట్యూన్ విత్ మీ ఆర్జే ప్రభులిక, ఓన్లీ ఆన్ 101.9 మెగాహెర్ట్జ్.

0: ఈ హై, ఈ ఎనర్జీ మనం వేసే మ్యూజిక్లోనే కాదు, మరి మ్యూజిక్ వింటుంటే అసలు ఎక్కడ వినటం కాదు, కాళ్ళు ఆటోమేటిక్గా ఆడేస్తాయన్నమాట. ఎస్, దాట్ ఇస్ ద పవర్ ఆఫ్ మ్యూజిక్. మరి ఆకాశవాణిలో ప్రభలిక ఇలా పాటలు ప్లే చేస్తేనే మీకు అలా అనిపిస్తే, జస్ట్ గో బిసైడ్ హుస్సేన్ సాగర్, అలా ఒక హాఫ్ అన్ అవర్ వెళ్ళి చూడండి, అంతే. మీ మీ మైండ్లో ఉన్న టెన్షన్స్ అన్నీ పోతాయి, డీస్ట్రెస్ అయిపోతారు, ఒక మంచి పాజిటివిటీ వచ్చేస్తుంది. అండ్ యు సీ సో మెనీ గణపతులు, ఆ విగ్రహాలని చూస్తూ ఉంటే మైమర్చిపోతాం 100%. మరి ఈ ఈ ఉత్సాహం, ఈ ఈ సందడి, ఇదంతా గణేష్ నవరాత్రుల టైంలోనే మనం చూస్తాం కదా. నిజంగా ఫస్ట్ గణేష్ నవరాత్రులు వస్తే చాలు, మన హైదరాబాదీల కళ్ళన్నీ ఒకే వైపు ఉంటాయి. అదే మన ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ కదా. మరి చిన్నప్పటి నుంచి దీని గురించి పేపర్లో ఈసారి గణపతి ఎత్తు ఎంత ఉంది అనే వార్తలు చదవటం, నిమజ్జనం రోజు ఆ భారీ విగ్రహం ట్రాలీ పైన ట్యాంక్ బండ్ వైపు వెళ్తుంటే జనాలు జై కొడుతూ వెంట నడవటం, పరిగెత్తడం, ఇప్పుడంటే ఇంకా సెల్ఫీలు, ఫోటోలు, ఓ మై గాడ్, రీల్స్ అవన్నీ. అండ్ అసలు ఆ దృశ్యం చూస్తుంటేనే గూస్ బంప్స్ కదా. అంత నిలువెత్త ఈ మన బడా గణేష్, మన ఖైరతాబాద్ బడా గణేష్ అలా వెళ్తుంటే వీధిలో ప్రతి ఒక్కరు చూడాల్సిందే, ప్రపంచం అంతా చూస్తుంది టీవీ త్రూ కదా. మరి ఆ జన సందోహం అండ్ ఆ సంతోషం, ఆ భక్తి, ఆ ఉత్సాహం, యునో వాట్, ఇట్స్ అ మార్క్ ఆఫ్ యూనిటీ. మన కంట్రీలోనే కాదు, ప్రతి ఒక్కరు ఒక యునైటెడ్గా ఫీల్ అవుతారు. ఇది ఇది కదా మన ఫెస్టివల్ అనేసి, ఇది కదా మన గణపతి అనేసి. అండ్ యు సీ, ఈ టైంలో అందరం కలిసికట్టుగా అలా పూజలు చేయడం, జరుపుకోవడం, ఇట్ ఈస్ a symbol of unity. Any time, every time, irrespective of any caste, creed and religion, we come together for the Ganapati celebration. Ante kada mari aa utsaham ela undo naaku ardham avutundi, kani kallara chusesochadu mana RJ Vinod. Hi Vinod.
1: Hi Pravalika.
0: Assalu ni mohalla chooda, assalu ekanga dance veskuntu vachesadu studio ki, enti anta utsahanga unda?
1: అసలు నెక్స్ట్ లెవెల్ వైబ్, మామూలుగా లేదు తెలుసా, మస్ట్ విజిట్.
0: అంతేనా?
1: 100%.
0: అసలు ఏం చేసేసి వచ్చావు ఈరోజు చెప్పు, నాకు లైవ్ అప్డేట్స్ చెప్పు నువ్వు.
1: ఫస్ట్ నేను ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి వెళ్ళాను, అసలు ఆ క్రౌడ్, ఆ లైన్స్, ఆ ట్రాఫిక్, అసలు బాబోయ్ వేరే వైబ్ అసలు.
0: అంతే కదా,
1: అట్నుంచి అటు హుస్సేన్ సాగర్ వెళ్ళొచ్చాను. హుస్సేన్ సాగర్ లో ఎన్ని గణేష్లు అసలు, ఫెంటాస్టిక్ అరేంజ్మెంట్స్. 20,000 పోలీస్ మెన్ ఉన్నారు,

0: మై గాడ్
1: 10,000 కెమెరాస్, 24 డ్రోన్స్, మొత్తం ఏఐ టెక్నాలజీ తోటి నిమజ్జనాన్ని చాలా జాగ్రత్తగా, ఎవ్వరికి ఎటువంటి హాని జరగకుండా మన గవర్నమెంట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది.
0: వెరీ నైస్.
1: అండ్ అసలు వాళ్ళు పెట్టే పాటలు, ఆ వైబ్, ఆ డాన్సింగ్, అసలు నెక్స్ట్ లెవెల్ అసలు అక్కడ.
0: ఓకే, మరి నువ్వు కూడా ఆ వైబ్లో అలా ఎంజాయ్ చేస్తూ షోకి ఈ టైంకి వచ్చావా?
1: అంతే కదా మరి.
0: ఓకే, మరి ఫుల్గా వినోద్ అయితే ఆ వైబ్లో ఉండి ఇంకా అదే వైబ్లో ఉంటూ షో చేయడానికి వచ్చారు. మరి మీరు కూడా ఎవరైతే బయట ఉన్నారో ఖచ్చితంగా ఈ టైంని అస్సలు మిస్ అవ్వకూడదు. పని ఏంటండి, ఎప్పుడైనా చేసేదే కదా ఇలాంటి సంబరాల్ని, మనం డైరెక్ట్గా చూడాల్సిందే కదా, ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే. మరి బోల్డ్ అని విశేషాలు చెప్పడానికి వినోద్ వచ్చేసాడు, ఏం చెప్తాడు విందాం. మీన్వైల్ ఒక మంచి పాట విందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 MHz విత్ మీ ఆర్జే ప్రవళిక అండ్
1: ఆర్జే వినోద్.
0: ఎస్.

0: FM Rainbow 101.9, musically yours.
1: ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెర్ట్స్. ఎస్ ప్రవళిక, ఇంతసేపు మనము హుస్సేన్ సాగర్ గురించి మాట్లాడుకుంటాం కదా, అసలు మామూలుగానే హుస్సేన్ సాగర్ అటు సైడ్ ఒక బైక్ రైడ్ వేస్తేనే నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఉంటుంది.
2: అంతే కదా.
1: యా, ఇప్పుడు మనము యాక్చువల్గా ఇప్పుడు మనము ఈ రైడ్ అసలు ఇప్పుడు వేస్తే హుస్సేన్ సాగర్లో అసలు ఆ గణేష్లు అది అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది తెలుసా.
2: ఎగ్జాక్ట్లీ, మామూలుగానే హార్ట్ బీట్ ఆఫ్ హైదరాబాద్ అంటే డెఫినెట్గా హుస్సేన్ సాగర్ కదా. ఆ వైపున మనం జస్ట్ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటేనే, ఒక బైక్ రైడ్ వేస్తేనే చాలా చాలా బాగుంటుంది. అలాంటిది ఈ హుస్సేన్ సాగర్కి అసలు ఈ టైంలో విజిట్ చేస్తే వేరే లెవెల్ వైబ్ ఉంటుంది. అండ్ యు సీ, ఇది అంటే లైమ్ లైట్ బికాజ్ ఇప్పుడు మనకి గణేష్ ఇమోషన్ మొత్తం అక్కడే జరుగుతుంది. ఎన్నో వేల గణపయ్యల్ని అక్కడ తీసుకొస్తారు, ఎన్నో రకరకాల గణపయ్యల్ని చూడొచ్చు అనేసి ఎంతో మంది అక్కడ వస్తూ ఉంటారు, విజిట్ చేస్తుంటారు, స్పెషలీ ఇదే టైంకి. మరి ఇలాంటి హుస్సేన్ సాగర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది.
1: అవును, నీకు తెలుసా మరి 460 ఇయర్స్ బ్యాక్ కట్టించినటువంటి మ్యాన్ మేడ్ లేక్ తెలుసా ఇది?
2: ఎస్ ఎగ్జాక్ట్లీ, ఆల్మోస్ట్ 1562లో ఇబ్రాహిం కులీ కుతుబ్ షా గారు తవ్వించిన ఈ చెరువు ఈరోజు మన ట్విన్ సిటీస్ రెండింటినీ ఎంతో అందంగా కలుపుతుంది.
1: ఎస్
2: ఎగ్జాక్ట్లీ. అండ్ అంతేకాదు, అలా ట్యాంక్ వన్ వైపు నడుస్తుంటే మనకి ఎంతో చారిత్రాత్మక జ్ఞాపకాలన్నీ వస్తూ ఉంటాయి అప్పటి వాళ్ళకి. అండ్ అంతేకాదు, అక్కడ మధ్యలో మన కోసం అలా శాంతి శాంతి అని చెప్తూ మన బుద్ధ విగ్రహం చూసినప్పుడు అలా ఎవరైనా డిస్ట్రెస్ అవ్వాల్సిందే.
1: 100% ప్రవళిక. ఎట్లాగో మనకి బీచ్ లేదా హైదరాబాద్ లో, అట్లీస్ట్ హుస్సేన్ సాగర్,
2: హుస్సేన్ సాగర్ మన హైదరాబాద్ కి బీచ్ అంతే కదా. ఎగ్జాక్ట్లీ. సో మరి వినోద్ అయితే లైవ్ గా హుస్సేన్ సాగర్ వైబ్ ని అయితే ఎంజాయ్ చేసేసి వచ్చాడు. ఈ షో తర్వాత నేను కూడా వెళ్తాను. మరి మీరు కూడా నెక్స్ట్ అదే ప్లాన్ చేయండి, ఖచ్చితంగా ఈ 2 డేస్ హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్న వైబ్ని అస్సలు మిస్ అవ్వకూడదు. బికాస్ సంవత్సరానికి వచ్చే ఏకైక అంగరంగ వైభవంగా 10 రోజులు జరుపుకునే మన గణపతి పండుగ మళ్ళీ 2 డేస్లో అయిపోతుంది, కాబట్టి యూ హ్యావ్ టు ఎంజాయ్ దిస్ థింగ్. స్టే ట్యూన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్స్ విత్ మీ ఆర్జే ప్రవళిక.

0: అండ్ ఆ జే వినోద్.
1: మరి మనకి ఎన్నో వాట్సాప్ మెసేజెస్ వచ్చేసాయి వినోద్, అప్పటి నుంచి నాకు మెసేజెస్ చేస్తూనే ఉన్నారు. మరి రఘు గారు మెసేజ్ చేశారు, హాయ్ ప్రబ్లికా, గుడ్ ఈవినింగ్ అనేసి. అండ్ నాకు విజయ్ కొడాలి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేసి తన ఫ్రెండ్స్ అందరూ మెసేజ్ చేశారు. సో విషింగ్ విజయ్ కొడాలి, హీస్ అన్ యాక్టర్ ఇన్ టాలీవుడ్ అండ్ హీస్ సెలబ్రేటింగ్ హిస్ బర్త్డే టుడే. సో ఫ్రెండ్స్ అందరూ వింటున్నారు, హ్యాపీగా ఆకాశవాణిలో పాటలు వింటూ మెసేజ్ చేశారు. వెరీ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ విజయ్ గారు, అండ్ విషింగ్ యూ ఆల్ ద విషెస్ టు కమ్ ట్రూ. అండ్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజెస్. అండ్ నాకు నీర్జా గారు మెసేజ్ చేశారు, హాయ్ ప్రబ్లికా, గుడ్ ఈవినింగ్ అనేసి. ఎస్, మరి మీ అందరికోసం బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. స్టే ట్యూన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే ప్రబ్లికా.

0: ఏంది బ్రో కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు?
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్, అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్స్ విత్ మీ ఆర్జే ప్రభులిక
1: అండ్ ఆర్జే వినోద్.
0: వినోద్, అసలు ఈ హుసేన్ సాగర్ లోనే ఎందుకు మనం నిమజ్జనానికి తీసుకెళ్తాం గణపయ్యకి, దానికి ఒక స్టోరీ ఉంది తెలుసా?
1: ఏ, నాకు తెలియదు ప్రభులిక, చెప్పొచ్చు కదా.
0: ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద హిస్టరీ విచ్ స్టార్టెడ్ ఇన్ 1954. మనకు తెలిసిందే కదా, 1893లో బాల్ గంగాధర్ తిలక్ గారు ఒక మూమెంట్ లాగా స్టార్ట్ చేశారు. దీన్ని ఒక ఇండిపెండెన్స్ మూమెంట్ లాగా స్టార్ట్ చేసి మహారాష్ట్రలో ఈ గణపతి ఉత్సవాన్ని ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు. దాన్ని ఇన్స్పిరేషన్ కింద తీసుకున్నారు సింగారి శంకరయ్య ముదిరాజ్ గారు. అయితే హీఈస్ ఆల్సో ఫ్రీడమ్ ఫైటర్ అండ్ ఫార్మర్ కార్పొరేటర్ అనమాట. ఆయన 1954లో ఫస్ట్ టైం పబ్లిక్గా గణేష్ పండల్ని పెట్టాలి, అది ఖైరతాబాద్రి ఏరియాలో అనుకున్నారనమాట.
1: సూపర్,
0: దాట్స్ హౌ మన ఖైరతాబాద్ బడ గణేష్ చరిత్ర అలా స్టార్ట్ అయింది. అండ్ అదొక 1 ఫుట్ టాల్తో స్టార్ట్ చేశారనమాట.
1: ఓకే,
0: అలా 10 రోజులు చక్కగా భజనలు పూజలు అలా సెలబ్రేషన్స్ అన్నీ బాగా చేసిన తర్వాత దాన్ని ఆనవాయితీగా హుసేన్ సాగర్ లేక్లో నిమజ్జనం చేయడం స్టార్ట్ చేశారనమాట. అది తెలుసుకున్న మన హైదరాబాద్లు కానీ మన ఏరియాలో వాళ్ళందరూ కూడా అలా వాళ్ళ వాళ్ళ ఏరియాలో చిన్నగా అలా పూజలు చేయడం స్టార్ట్ చేశారు, కమ్యూనిటీ ప్రార్థనలు చేయడం స్టార్ట్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు ఎంత దూరం ఉన్నా కానీ హుసేన్ సాగర్ దాకా వచ్చి నిమజ్జనం చేయటం ఆనవాయితీ కింద పెట్టారనమాట. సో మరి అలా 1 ఫుట్ టాల్గా స్టార్ట్ చేసిన మన ఖైరతాబాద్ బడా గణేష్ విగ్రహం అలా ప్రతి ఒక్క 7 ఒక్కొక్క ఫుట్ టాల్ అలా పెంచుకుంటూ చివరికి 70 ఫుట్ హైట్ వరకు తీసుకొచ్చారనమాట. మరి ఈ సంవత్సరం హైట్ ఎంతో తెలుసా?
1: ఏ, నాకు తెలీదు.
0: 69 ఫుట్ టాల్తో మన ఖైరతాబాద్ బడా గణేష్ని చేశారు. అండ్ ఎంత అందంగా ఉన్నాడు కదా, అది నువ్వే చెప్పాలి, ఇప్పుడే చూసేసొచ్చు.
1: సూపర్, అసలు ఫ్యాంటాస్టిక్.
0: మరి అలా ఒక ఒక రిచువల్గా ఒక ఆనవాయితీ కింద హుసేన్ సాగర్లో మన ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అనేది జరగడం జరుగుతుంది మన హైదరాబాద్లో. అండ్ అంతేకాదు, ఇప్పుడు చాలా చాలా ఆర్టిఫిషియల్ పాండ్స్ కింద కూడా చేసేసి ఏ ఏరియాకి దగ్గరలో ఉన్న లేక్స్లో అక్కడ నిమజ్జనాలన్నీ చేస్తున్నారు. బికాజ్ నంబర్ ఆఫ్ గణేష్ పండల్స్ పెరిగిపోయాయి అండ్ వాళ్ళందరికీ కన్వీనియంట్గా అలా ప్లాన్ చేసుకున్నారన్నమాట. మరి మన గణేష్ నిమజ్జనాన్ని ఈ 2 డేస్ మనం చక్కగా ఎంజాయ్ చేస్తాం కాబట్టి మీరందరూ కూడా చక్కగా మీ ఫ్యామిలీ మెంబర్స్తో ప్లాన్ చేసుకొని వెళ్ళి లైవ్గా వెళ్ళి ఎక్స్పీరియన్స్ అవుతే తప్పితే యూ డోంట్ అండర్స్టాండ్ హౌ బ్యూటిఫుల్ ద వైబ్ ఇస్.
1: Yes, yes, 100%. You must feel the vibe actually.
0: Yes. మరి వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్స్ విత్ మీ
1: ఆర్జే ప్రవళిక అండ్ ఆర్జే వినోద్.
0: Yes.
2: విల్లాలి వీరనే, వీరమణి గంటనే, విల్లాలి వీరనే, వీరమణి గంట.

0: ఆల్ రైట్ 8:47 అవుతుంది వినోద్,
1: ఎస్.
0: ఎందుకలా దిగాలుగా ఉన్నావు?
1: లేదు, యాక్చువల్గా గణేష్ వెళ్ళిపోతున్నాడు అంటే నాకు చాలా చాలా బాధగా ఉంది తెలుసా. అసలు మళ్ళీ 1 ఇయర్, నెక్స్ట్ 1 ఇయర్ వెయిట్ చేయాలి గణపతి కోసం. అసలు ఖైరతాబాద్ గణేష్ వెళ్ళిపోతుంటే అసలు చాలా అసలు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాను నేనైతే బేసిక్గా.
0: ఖైరతాబాద్ బడా గణేష్ అని ఇమోషన్ చూసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కంట్లో అలా నీళ్ళు వచ్చేస్తాయి, బికాస్ ఆ ఎమోషన్, ఆ కనెక్షన్ అందరికీ ఉంటుంది కాబట్టి. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఎనీవేర్ ఎవ్రీవేర్ ప్రతి ఒక్క ఇళ్లలో చిన్ని బుజ్జి గణపయల్ని అలా 10 రోజులు చాలా చక్కగా మనం పూజ చేసేసి చాలా చక్కగా మన ఇంట్లో వ్యక్తిగా ఈ 10 రోజులు మనతో పాటు ఉండడానికి వచ్చి మన గల్లీ ఫ్రెండ్ లాగా మనతో పాటు ఇన్ని రోజులు పూజలు పూజల్ని అందుకున్నారు, మనతో పాటు ఆడుకున్నారు పాడుకున్నారు, అండ్ ఇప్పుడు నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు ఒక ఎమోషనల్ కనెక్ట్ అయిపోయింది కదా మనకి.
1: చాలా ఎమోషనల్ ప్రాబ్లిక్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన కమ్యూనిటీస్లో అక్కడక్కడ అసలు రెగ్యులర్గా కలిసే వాళ్ళం ఇంత బాగా మీట్ అయ్యి అసలు అదంతా వాళ్ళు కూడా ఇంకా ఇప్పుడు వచ్చినంత ఫ్రీక్వెంట్గా అప్పుడు రారు ఇంకా మిస్ అవుతాం వాళ్ళు.
0: ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఒక పర్పస్ కోసం, ఒక సెలబ్రేషన్ కోసం అందరం ఒక గెట్ టుగెదర్ లాగా, ఒక వీఆర్ వన్ అన్న ఒక కమ్యూనిటీ ఫీలింగ్ లాగా అందరూ చాలా చక్కగా కలిసిమెలిసి సెలబ్రేట్ చేసుకున్న గణేష్ పండుగ క్లైమాక్స్కి వచ్చేసిందంటే అస్సలు ఒప్పుకోవాలనిపించట్లేదు. అండ్ దాట్స్ హౌ, కానీ ఇక్కడ మనం కొంచెం ప్రాక్టికల్గా ఉండాలి. సమ్వేర్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ లైఫ్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ థింగ్. మనం ఎలా అయితే వస్తామో అండ్ ఖచ్చితంగా ఒక ఫైనల్ డెస్టినేషన్ అనేది ప్రతి ఒక్కళ్ళకి మన లైఫ్లో అనేది ఉంటుంది.

0: అనేసి గణేష్ స్టోరీ మనకు చెప్తుంది.
1: యా
0: అండ్ దాట్స్
1: పర్వాలేక. యాక్చువల్లీ నేను ఇంకోటి చెప్పాలనుకుంటున్నా, ఈ ఇమోషన్, దీని ద్వారా మనము ఒక పాజిటివ్ నేర్చుకో, లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్ అనేది.
0: ఎగ్జాక్ట్లీ
1: మనము
0: ఎగ్జాక్ట్లీ
1: ఏదైనా జరిగినప్పుడు మనం దాని గురించి బాధపడకుండా, ఈ గణేష్ దీని నుంచి మనం ఇమోషన్ నుంచి మనం అది నేర్చుకో, ఒక పాజిటివ్గా ముందడుగేయాలి
0: ఎగ్జాక్ట్లీ
1: అనేది ఒక చాలా బ్యూటిఫుల్ లెసన్ దీని నుంచి అయితే.
0: లైఫ్ ఇస్ సో షార్ట్. ఇన్ దట్ షార్ట్ నంబర్ ఆఫ్ డేస్ జస్ట్ ఎంజాయ్ టు ద ఫుల్లెస్ట్ ఎవ్రీ మూమెంట్ విత్ యువర్ పీపుల్ అనే మీనింగ్ అయితే ఖచ్చితంగా మనకి గణేష్ పండుగ నేర్పిస్తుంది. అండ్ జస్ట్ మూవ్ ఆన్ అంటే మనం ఎలా ఉండాలి, మన లైఫ్ ఎలా ఉంటుంది అని చెప్పడానికి దట్ షార్ట్ స్పాన్ కోసం గణనాథుడు మనతో పాటు ఉండి నేర్పించేసి వెళ్ళిపోతున్నాడు. బట్ డెఫినెట్లీ ఐఎమ్ సో సో ఇమోషనల్ ఫర్ దాట్. అందుకే అన్నానమాట, గణపయ్య ఓ మంచి గణపయ్య, మాతో పాటు ఉండడానికి వచ్చావు, మాతో పాటు నవ్వావు, ఆడుకున్నావు, ఎంజాయ్ చేసావు, మంచి నైవేద్యాలు భుజించావు, కానీ ఎందుకు గణపయ్య వెళ్ళిపోతున్నావు ఇంత తొందరగా? అయినా నువ్వు నాకు నచ్చావు.
1: యాక్చువల్లీ లెట్
0: సీరియస్లీ
1: గో మూమెంట్ అనేది ఇక్కడ నుంచి మనం నేర్చుకోవచ్చు అన్నమాట.
0: ఎగ్జాక్ట్లీ సో దట్ ఈస్ ద మీనింగ్ వాట్ గణనాథుడు మనకి చెప్తున్న లైఫ్ ఫ్యాక్ట్ అనమాట. సో సో వీ ఆల్ మిస్ గణపతి సో మచ్. మనతో ఎప్పుడు ఉంటాడు, మళ్ళీ వస్తాడని అగ్లే సాల్ ఫిర్ సేమ్ మిలేంగే అన్నట్టు వెళ్ళిపోతున్నారు. సో ఖచ్చితంగా ఈ మూమెంట్ చాలా ఎమోషనల్గా ఉన్నా కానీ మళ్ళీ మన కోసం వస్తాడు అని ఆ 1 ఇయర్ కోసం వెయిట్ చేద్దాం
1: 100%.
0: డెఫినెట్లీ. సో వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్స్ విత్ మీ ఆర్జే ప్రవళిక. ఎస్, మరి ఆ గణనాథుడు అందరికీ అన్ని విద్యలు కల్పించాలి, అందరూ చాలా ఎక్సేల్ అవ్వాలి వాళ్ళ లైఫ్లో, వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చేసేయాలి అని అయితే కోరుకుంటున్నాను. ఈ పాట అయితే మన ప్రార్థన, ఖచ్చితంగా ఆ దేవుడు వింటున్నాడు అని అనుకుంటున్నాను. హియర్ వి గో.

0: మరి వినోద్, ఈ
1: యా
0: 2 డేస్ అయితే ఫుల్ టూ మనం సెలబ్రేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ థాట్ మన మైండ్లో ఏమొస్తుంది తెలుసా?
1: యా హుస్సేన్ సాగర్ మొత్తం పాడైపోతుంది, అది మురికి మురికిగా అయిపోతుంది అనేది.
0: ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు చాలా చాలా మనకి ఎక్స్పోజర్ అనేది వచ్చేసింది, మనకి ఒక అవేర్నెస్ అనేది వచ్చేసింది, కాబట్టి కొంతవరకు మట్టి విగ్రహాలను వాడుతున్నారు, బట్ స్టిల్ దట్ యూసేజ్ ఆఫ్ పిఓపి విగ్రహాలు ఇంకా ఉందన్నమాట.
1: ఎస్ ఎస్
0: మరి ఆ విగ్రహాలన్నీ అలా తేలుతూ మన హుస్సేన్ సాగర్లో ఉంటే ఆఫ్టర్ దట్ మన సెలబ్రేషన్ తర్వాత మన లేక్ ఎంత పాడైపోతుంది, దాన్ని ఎలా కన్జర్వ్ చేయాలి అన్న ఆలోచన వచ్చేస్తుంది కదా.
1: ఎగ్జాక్ట్లీ ప్రవళిక, దీనికోసం మనం బొకాసి బాల్స్ వాడడం కానీ, లేదంటే ఆ కింద హుస్సేన్ సాగర్ అండర్ గ్రౌండ్లో ఆక్సిజన్ని పెంచేసి ఆ కింద ఉన్నటువంటి జీవులు వాటిని బతికించుకోవడానికి కానీ, ట్రాష్ బ్యారియర్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వాటిని యూజ్ చేసుకొని మనము అసలు ముందే అసలు దాన్ని మురికి కాకుండా చూసుకొని చేస్తే మనకి ఎంతో కొంత డెఫినెట్గా పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం అన్నమాట.
0: ఎగ్జాక్ట్లీ. అంటే మనకిప్పుడు నేచర్ కన్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్, అందులో మన హుస్సేన్ సాగర్ లేక్ని కాపాడుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. దాని గురించి మనం ఎన్నో ట్రై చేస్తున్నాం, వీఆర్ టేకింగ్ ఆల్ ది స్టెప్స్, గవర్నమెంట్ కూడా ఎన్నో స్టెప్స్ తీసుకుంటుంది, బట్ మీన్ వైల్ ఇలాంటి సెలబ్రేషన్స్ని మనం ఖచ్చితంగా లిమిట్ చేయలేము. వీ కాన్ట్ స్టాప్ పీపుల్, బట్ వాట్ అవేర్నెస్ వీ క్యాన్ గెట్ టు ఇస్ పిఓపి వాడటం, ఈ కెమికల్ రంగులు వాడటం అనేది మనం కొంచెం లిమిట్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. బట్ అది వన్స్ వాటర్లో వెళ్ళిపోయాక ఇట్ బికమ్స్ సో పాయిజనస్ అనమాట. సో అలాంటివి జరగకుండా మనం చూసుకోవాలంటే ఫస్ట్ విగ్రహాలు తయారు చేసేటప్పుడే ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకోవాలి. ద మొమెంట్ ఇట్ గెట్స్ ఇన్ టు ద వాటర్ ఆల్సో ఇమ్మీడియట్గా అది వాటర్ ప్యూరిఫికేషన్ చేయడానికి మనకి ఎన్నో ఎన్నో ఆర్గానిక్ వేస్లో ఎన్నో పద్ధతులు ఉన్నాయన్నమాట. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఇన్ రెగ్యులర్ ప్రాసెస్లో కూడా ఏవైతే డిఫరెంట్ డిఫరెంట్ నాళాల నుంచి వాటర్ ఇందులో తెచ్చేస్తున్నారో, బిఫోర్ దే గెట్ ఇన్ టు దిస్ వాటర్ ఓన్లీ వాటిని ప్యూరిఫై చేసేసి ద రిమైనింగ్ అలా రిమైన్స్ అన్నిటిని తీసేసి జస్ట్ ఒక నార్మల్ వాటర్ వెళ్ళేలాగా చూస్తే దెన్ ఎస్.
1: దీనికోసమే ఎస్టీపీలను ఇంట్రడ్యూస్ చేశారు, వాటిని ఇంకా ఆధునికీకరణ చేసేస్తే మనకి ఆ మురుగు నీరు కాకుండా కొంచెం ఎంతో కొంత బెటర్ వాటర్ అనేది ఫ్లో అవుతుంది.
0: ఎగ్జాక్ట్లీ. మరి అలా మనకి రోజు మనం అలా చక్కగా ఆ హుస్సేన్ సాగర్ లేక్ వాయుని మనం ఎంజాయ్ చేయాలి అంటే, పీల్చుకోవాలి అనుకుంటే మనం ఆలోచించకూడదు అనమాట. హుస్సేన్ సాగర్ నీరైనా శుభ్రంగా ఉండాలి, అక్కడ ఉన్న గాలైనా చాలా శుభ్రంగా ఉండాలి అంటే మన ఖచ్చితంగా కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో సూన్ ఆఫ్టర్ ద నిమజ్జనం అందరూ వాలంటరీగా దీనికి కాంట్రిబ్యూట్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎవ్రీ లేక్ షుడ్ బీ క్లీన్డ్, అండ్ దట్స్ హౌ వీ కన్జర్వ్ అవర్ బయోడైవర్సిటీ కావచ్చు, మన లేక్స్ కావచ్చు, మన నేచర్ కావచ్చు, విచ్ ఇస్ రియలీ రియలీ రియలీ వెరీ ఇంపార్టెంట్. మరి ఎస్, వింటున్నారు కదా, ఖచ్చితంగా ఇలాంటి పాయింట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. మన సెలబ్రేషన్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో, సేమ్ టైం అంతే రెస్పాన్సిబుల్గా మన హైదరాబాదీ సిటిజన్స్ ఉంటారనేసి నేను అనుకుంటున్నాను. బికాస్ వీ నో హౌ టు సెలబ్రేట్ అండ్ ఆల్సో వీ నో హౌ టు కేర్ ఫర్ అవర్ ఎన్వైరన్మెంట్ అండ్ అవర్ డియర్ హుస్సేన్ సాగర్ లేక్ని అండ్ మిగతా లేక్స్ని కూడా అంతే ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత మనకుంది. అండ్ ఖచ్చితంగా ఇది మన సిటీ కాబట్టి మనం అంతే బాగా చూసుకుంటాం. మన ఇల్లు ఎలా అయితే చూసుకుంటామో మన సిటీని కూడా అంతే ఓన్ చేసుకొని మనం చూసుకోవాలన్నమాట.

0: అనమాట. ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ కదా.
1: ఎస్, వెరీ ట్రూ.
0: ఎగ్జాక్ట్లీ. సో మరి హుస్సేన్ సాగర్ వైబ్ని మనం మాటల్లో నేనైతే వైబ్ అయ్యాను, బట్ ఖచ్చితంగా ఈ 2 రోజులు లైవ్గా వెళ్ళి చూడాలి అనుకుంటున్నాను వినోద్, బికాజ్ ఆ ఆనందం మొత్తం నీ మొహంలో నీ మాటలు నాకైతే కనిపించేస్తుంది. సో ఎవ్రీబడి అవుట్ దేర్, ఈ టైం మళ్ళీ మళ్ళీ రాదు. సో ఖచ్చితంగా టైం తీసుకొని జస్ట్ త్రూ అవే ఆల్ ది గ్యాడ్జెట్స్, జస్ట్ గో లైవ్గా గణపతుల్ని వెళ్ళి చక్కగా చూడండి. And yes, enjoy this time. Winter Down in the Akashwani FM Rainbow Hyderabad 101.9 with me,
1: RJ Pravalika and RJ Vinod.
0: Okay. Yes. Stay tuned.

0: FM Rainbow 101.9 Musically yours.
1: ಕಾರ್ತಿಕ್ ನೀವು ಎಲ್ಲಿಪ್ಪೋ ಕಾರ್ತಿಕ್? ಇದೇ ಕುದುರೆದು ಕಾರ್ತಿಕ್.
2: ಎಂದುಕ್ ಜೇಸಿ, ಎಂದುಕ್ ಅಲ ಅಂಟುನಾವ್?
1: ನಾನು ಒಪ್ಪುಕೋರು ಕಾರ್ತಿಕ್, మన వయసులు వేరే, నాను ఒప్పుకోరు. ఆయనకి సినిమాలంటే నేను నచ్చదు కార్తీక్.
2: పోనీ సినిమా పాటలు నచ్చాయా? అవి వినిపించి ఫ్లాట్ చేస్తా. ఓన్లీ ఆన్ రెయిన్బో ఎఫ్ఎం 101.9.

ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్. బయట వెదర్ అయితే ఎంత చల్లగా, ఎంత కూల్గా, ఎంత రొమాంటిక్గా ఉందో కదా. లైట్గా వర్షం పడుతుంది. ఈ వర్షానికి మనకి చిన్నప్పటి నుంచి ఎన్నో మెమరీస్ ఉండే ఉంటాయి కదా. చిన్నప్పుడైతే వర్షం వస్తే మనకి ఎంతో ఆనందం, స్కూల్కి వెళ్ళకపోతే బాగుండేది అనిపించేది. రెయిన్ కోట్ వేసుకొని బయటికి వెళ్ళడం, నీళ్ళల్లో వాటర్ బోట్స్ వదలడం, తడిసిన మట్టిలో ఆడుకోవడం, అమ్మ జలుబు చేస్తుంది లోపలికి రా అంటే మనం అస్సలు వినకుండా ఇంకొంచెం సేపు ఆడుకోవడం. అప్పుడు వాన అంటే వెదర్ కాదు, వాన అంటే హాలిడే. వాన పడుతుంటే వేడివేడి బజ్జీ, టీ, కిటికీ దగ్గర కూర్చోవటం, అవన్నీ చిన్న విషయాలే. కానీ ఇప్పుడు ఆ చిన్న విషయాలే మనకు పెద్ద మెమరీస్ అయ్యాయి. సో ఇలాంటి టాపిక్స్ వింటూనే ఉండండి మన ఎఫ్ఎం 101.9 మెగాహెడ్స్ పై. ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వస్తుంది, వింటూ ఎంజాయ్ చేయండి.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: రీడ్ విత్ రెయిన్బో 2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.

పండుగలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ గణేష్ పండుగ మాత్రం సంవత్సరానికి ఒకేసారి వస్తుంది. అండ్ ఈ 10 రోజుల పండుగని చాలా బాగా జరుపుకున్నారు, జరుపుకోబోతున్నారు. అండ్ ఎస్, రేపటితో ఈ హడావిడి, ఈ సందడి, అసలు ఈ ఎంజాయ్మెంట్ ఏది ఉండదు. కాబట్టి కంప్లీట్గా ఫుల్లెస్గా ఎంజాయ్ చేయండి. అండ్ ఎస్, మనకి గణేష్ పండుగ చెప్పే నీతి మనకి తెలిసిందే కదా, ఇట్ షోస్ అవర్ లైఫ్ జర్నీ. ఎస్, మరి మనం ఎలా అయితే వస్తామో ఈ ప్రపంచానికి, అందరితో అటాచ్ అయి ఉంటామో, చాలా చక్కగా ఎంజాయ్ చేస్తాము, బాధలు ఉంటాయి, బరువులు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ అనుకోకుండా ఒకరోజు ఈ ఈ ఈ భూమిని వదిలేసి వెళ్ళిపోతాం. దాట్స్ హౌ గణపతి మనకి చెప్పే మోరల్ ఆఫ్ లైఫ్. అండ్ అంతేకాదు, తన తన తన రూపంలో మనకి ఎంతో మంచి సందేశాన్ని కూడా ఇస్తారు. ఉన్నన్ని రోజులు మనకి ఆయన పెద్ద చెవులు, ఆయన చిన్న నోరు మనకేం చెప్తుంది అంటే,

0: ఎక్కువగా వినాలి, తక్కువగా మాట్లాడాలి. ఆ చిన్న కళ్ళు చెప్పేవి లక్ష్యంపై చాలా ఎక్కువగా ఫోకస్ పెట్టి దృష్టి పెట్టి ఉండాలి అనేసి. అండ్ ఆ పెద్ద పొట్ట మంచి చెడు రెండింటినీ సమానంగా జీర్ణించుకోవాలి అని చెప్తుంది. అండ్ అంతేకాదు, జ్ఞానం కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడాలి అని చెప్తుంది మన గణేష్ విగ్రహం. మరి గణపతి పండగ మనకు ఒక ఉత్సవమే మాత్రమే కాదు, మనకి ఒక మంచి జీవితం కోసం మనకి ఒక చెప్పే బోధన అని కూడా చెప్పచ్చు. అండ్ ఎస్, ఆ నీతిని మనం మన మనసులో పెట్టుకోవాలి అండ్ మన జీవితంలో ఆచరిస్తేనే ఖచ్చితంగా ఆ ఎసెన్స్ మనం ఎక్స్పీరియన్స్ అవ్వగలుగుతాము. మరి ఎస్, ఇలాంటి పండుగలు రావాలి. అండ్ ఆఫ్ కోర్స్ నెక్స్ట్ మనం దసరా పండుగ కోసం వెయిట్ చేద్దాం. ఇప్పటికైతే టట్టా బాబాయ్ చెప్పేద్దాం మన గణనాథునికి విత్ సో మచ్ ఆఫ్ ఎమోషన్ అండ్ లవ్. ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తారు. అండ్ అంతేకాదు, యాజ్ ఎవ్రీ టైమ్ ప్రవ్లికా సేస్, జిందగీ నా మిలేగి దుబారా బాస్, దిస్ లైఫ్ ఇస్ సో షార్ట్, సో జస్ట్ ఎంజాయ్ యూర్ లైఫ్ టు ద ఫుల్లెస్ట్ అండ్ కీప్ ఎవ్రీ మూమెంట్ సో స్పెషల్ విత్ యువర్ స్పెషల్ పీపుల్. ఎస్, సో డోంట్ ఫర్గెట్ టు ఎంజాయ్ యూర్ లైఫ్. మరి ఏమంటావు వినోద్?
1: 100% whatever you said ప్రవళిక, అది 100% నిజము. డెఫినెట్గా అందరం ఫాలో అయితే చాలా హ్యాపీగా ఉంటాము, చాలా ఎంజాయ్ చేస్తాము.
0: ఎగ్జాక్ట్లీ, సో లైఫ్ చాలా చిన్నది కాబట్టి ప్రతి ఒక్క మూమెంట్ని ఎంజాయ్ చేద్దామా?
1: 100% బాధను కూడా ఎంజాయ్ చేద్దాం.
0: ఎగ్జాక్ట్లీ. మరి ఎస్, మరి విత్ దిస్ నోట్, దిస్ ఇస్ బి యోర్ ఆర్జేస్ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో. ఆర్జే ప్రవళిక సైనింగ్ ఆఫ్ టుడే.
1: ఆర్జే వినోద్ సైనింగ్ ఆఫ్.
0: ఎస్, మరి మళ్ళీ నెక్స్ట్ షోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ మంచి పాటలు వినండి, మంచి మాటలు వింటూ మీ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉండండి. అండ్ లెట్స్ సే టాటా, గుడ్ బై టు ఆ డియర్ డియర్ గణేష. బాయ్
1: బాయ్.